శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: Mysuru, Karnataka. The conclave will bring together a national dialogue on documentation, preservation, and revitalization of tribal languages. The event will strengthen tribal museums and tribal freedom fighter museums across the country. The national conclave advances the Prime Minister's roadmap for a Viksit Bharat 2047, under which reviving India's traditional knowledge systems and ensuring no community is left behind remain key pillars of inclusive national development. The conclave will be inaugurated by Union Minister of State for Tribal Affairs, Durga Das Uike. External Affairs Minister Dr. S. Jayashankar reached Moscow on a two-day official visit to Russia. During the visit, the minister will co-chair the 27th session of the India-Russia Intergovernmental Commission on Trade and Economic, Scientific, Technological and Cultural Cooperation. He will also meet Russian Foreign Minister Sergei Lavrov and exchange perspectives on regional and global issues. The Indian Council of Medical Research, ICMR, has clarified that no new strain of H1N1, commonly known as swine flu, has been identified and there is no cause for panic, assuring that current vaccines remain effective. According to senior scientists at the ICMR, these viruses have been in circulation since the year 2025. According to ICMR, seasonal influenza, including H1N1, is mostly self-limiting. Common symptoms include fever, cough, headache, and body ache, and most people recover with appropriate care and rest. In cricket, India will resume their first innings at the overnight score of 300 for 5 against hosts Sri Lanka in the second and final test in Colombo today. Earlier, Dhruv Jarrell and Saransh Jain remained unbeaten when stumps were drawn yesterday evening. Devdutt Padikkal continued his impressive form, scoring his second consecutive test century. He made 117 off 193 balls, while skipper Shubman Gill also scored a half century. For Sri Lanka, Asitha Fernando took 3 wickets. Union Home Minister Amit Shah met the Divyang men's cricket team of India in New Delhi yesterday. In a social media post, Mr. Shah said that the team has returned from its tour of England for the India-England Men's Mixed Disability T20 International Series 2026. Mr. Shah said the efforts and determination of the team to win honours for the nation inspire the youth of India. He wished the team all the best for its future endeavours. And in chess, India's 19-year-old Grandmaster Pranesh M. emerged as the champion in the prestigious Kanizsa Open 2026 in Hungary, securing the Group A title with a superb performance. And that is the end of this news bulletin.
1: Akashwani, Nizamabad Kendram, Samayam, 6 Gantala, 10 Nimshalu.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు.

0: ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్. మీలాంటి స్మార్ట్ డిసిషన్స్

0: తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మలపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది పన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక.

శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజం అవధి కేంద్రం ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమంలో ఎం బ్రహ్మానంద శాస్త్రి గారు వివరించే హితో

బలీయసి దైవమే బలీయం. గజభుజంగ విహంగమ బంధనం శశి దివాకరయోర్గ్రహపీడనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవాన్ ఇతి మే మతిః. బంధించుటకు శక్యంగాని ఏనుగులను పాములను పక్షులను బంధించటం, జగత్ ప్రకాశకులైన సూర్యచంద్రులకు గ్రహపీడనం, బుద్ధిమంతులు దరిద్రులు కావటం చూస్తూ ఉంటే దైవమే బలవత్తరం అని తేలుతుంది. చంద్రునే ఉదాహరణగా తీసుకుందాం. అయం అమృత నిధానం నాయకోప్యోషధీనాం శతభిషగనుయాతః శంభుమూర్ధ్నోవతం సః విరహయతి నచైనం రాజయక్ష్మా శశాంకం హత విధి పరిపాకః కేనవా లంఘనీయః. చంద్రుడు అమృతమునకు స్థానం, ఆయన సుధాకరుడు, సమస్తమైన ఔషధులకు రాజు. ఎప్పుడూ నూర్గురు వైద్యులు చంద్రుని వెన్నంటి ఉంటారు. జగత్ పరిపాలకుడైన శివునికి స్వయంగా చంద్రుడు అలంకారం. ఈశ్వరుడు చంద్రమౌళి. ఇట్టి చంద్రుని సైతం క్షయరోగం బాధిస్తూ ఉన్నది. కారణం, దైవ విధిని దాటడం ఎవరికీ శక్యం కాదు. శ్రీరాముని పట్టభంగమై రాముడు 14 ఏండ్లు కాననవాసం చేయటానికి కారణం కూడా దైవమే. తన మాటను నిలబెట్టుకుని శ్రీరామునకు పట్టం కట్టుటకు దశరథుడు

శ్రీరామ పట్టాభిషేక వార్తను మంధర ముఖతః విని ఉప్పొంగి కైక ముత్యాలహారాన్ని బహూకరించినా చివరకు పట్టభంగమై రాముడు అడవులకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే కారణం దైవమే. పాండవులు మాయాజూదంలో ఓడి 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయటానికి కారణము దైవమే. పాండవులలో ఎవరు తక్కువ? ధర్మజుని మినహాయించినా మిగిలిన 4 4 పయోధుల వంటివారు, 4 దిక్కరుల వంటివారు. ప్రమథనాథ సమానులు పాండవులు. ఆ 4 నిక్కంగా అలిగిన వారి ముందు నిలబడగలిగిన వారు లేరు. అయినా అన్ని కష్టాలు పాండవులు అనుభవించారు అంటే విధిర్బలియసి, దైవమే బలీయం. ఎవ్వనికి ఈ జగంబున ఎంత ఫలము దైవకృతమగును అది ఉందు తప్పక అతని కారణముగాదు పెనుప్రాపు ఘనుని చేరు చాతకము వాతబడు అల్పజలకణములు. దైవము ఎవరికి ఎంత అని నిర్ణయిస్తుందో దైవ నిర్ణయ ప్రకారము ప్రయత్నం లేకుండానే పొందగలుగుతాడు ఆ వ్యక్తి. దీనికోసం ఎవరినీ ఆశ్రయింప అవసరం లేదు. మేఘం 4 దిక్కులా వ్యాపించి ప్రతినిత్యం వర్షిస్తున్న చాతక పక్షి నోట సూక్ష్మ బిందువులు 2-3 పడతాయి గాని ఎక్కువ పడవు. చాతకం అంతమాత్రానికే నోచుకున్నది అంటే అందుకు కారణం

సూక్తి సుధ కార్యక్రమంలో ఎం బ్రహ్మానంద శాస్త్రి గారి హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోని తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి యొక్క నియోజకవర్గంలో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గం

0: ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా శాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్తు ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్టానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
2: Many people think success means having a good house, good designation, a big house, or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do, and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches.
1: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువ భారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు.
3: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని

0: సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జిల్లాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జిల్లాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి గోపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజ క్షేత్రం అంతరిక్షానుసంధాన క్షేత్రే ప్రవర్తితుం ప్రేరితవాన్, యేన నవోన్మేషస్య వైశ్విక వాతావరణస్య నిర్మాణం భవేత్. తథా చ విశ్వస్య సర్వే జనాః అనుభవేయుః యత్ యది తే అంతరిక్ష క్షేత్రే స్వవృత్తిం నిర్మాతుం ఇచ్ఛంతి తర్హి భారతం ఆగంతవ్యం.
3: హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై. హిందుస్తాన్ జావో, భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జావో, భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావో. మే పక్కా మాన్తా హూం జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ హమ్ ఖీచ్ సక్తే హై.
2: శ్రీమోదీ ఏతత్ అంతరిక్ష క్షేత్రస్య వింశతి నవోద్యమానాం ముఖ్య కార్యకారీ అధికారిభిః సంస్థాపకైః చ సహ సంవాదావధౌ ఉక్తవాన్. రాష్ట్రియాంతరిక్ష దివసావసరే ह्यः ప్రకాశితస్య సంవాదస్య ప్రతిలేఖానుసారం ప్రధానమంత్రి అంతరిక్ష క్షేత్రే ఉద్యమాన్ ప్రారంభం కర్తుం భారతస్య వ్యయ సంబద్ధ ప్రతిస్పర్ధాత్మక క్షమతాం అపి ప్రకాశితవాన్. సంవాదావధౌ శ్రీమోదీ అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్ష క్షేత్రీయం పరితంత్రం నిర్మాతుం చ ప్రేరితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర రూస్ దేశస్య ద్విదివసీయాయై ఆధికారిక యాత్రయై మాస్కో నగరం ప్రాప్తవాన్. यात्रावधौ विदेश मंत्री व्यापार आर्थिक वैज्ञानिक प्रौद्योगिक सांस्कृतिक सहयोग चेत्यादिषु विषयेषु भारत रूस अन्तः प्रशासकीय आयोगस्य 27वें अधिवेशनस्य सः अध्यक्षतां करिष्यति। असौ रूसस्य विदेशमन्त्रिणा सर्गेई लावरोव इत्यनेन

0: अपि मेलनं करिष्यति तथा क्षेत्रीयेषु वैश्विकेषु च विषयेषु विचाराणाम् आदान प्रदानं करिष्यति. वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः अद्यारभ्य अस्य मासस्य 27 दिनाङ्कपर्यन्तं जापानस्य 4-दिवसीययात्रायां भविष्यति. असौ टोक्यो, नागोया, ओसाका चेत्येतेषां स्थलानां यात्रां करिष्यति. अथ च जापानं प्रति भारतस्य अद्यावधि बृहत्तमस्य व्यापारप्रतिनिधिमण्डलस्य नेतृत्वं करिष्यति. अस्मिन् प्रतिनिधिमण्डले 200+ व्यापारप्रतिनिधयः सम्मिलिताः सन्ति. वाणिज्योद्योगमन्त्रालयेन उक्तं यत् एषा यात्रा उभयोः देशयोः विशेष रणनीतिक वैश्विक सहमतिं प्रति विद्यमानं महत्वाकांक्षायाः व्यापकतां दर्शयति. इयं यात्रा तस्मिन् समये भवति यदा भारतं जापानं च व्यापार निवेश सम्बन्धान् महत्वपूर्णतया सुदृढीकर्तुं प्रयतमानौ स्तः. ब्रिक्स क्रीडामन्त्रिणाम् उपवेशनं ह्यः आन्ध्रप्रदेशस्य विशाखापत्तनं नगरे क्रीडा सम्बद्ध संयुक्त घोषणापत्रं सर्वसम्मत्या स्वीकरणेन सम्पन्ना. घोषणापत्रे सदस्यदेशैः संवादेन, पारस्परिक सम्मानेन अथ सर्वसमावेशभावेन क्रीडाक्षेत्रे सहयोगं सुदृढं कर्तुं स्वप्रतिबद्धता पुनरुक्ता. एतत् उपवेशनम् अस्मिन् वर्षे भारतस्य ब्रिक्स अध्यक्षतायाः अन्तर्गतम् आयोजितम्. उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य आन्ध्रप्रदेशस्य एलुरु जनपदस्य मुसुनुरु ग्रामं गमिष्यति. स्वीय यात्रावधौ उपराष्ट्रपतिः मुसुनुरु ग्रामे भारतस्य प्रथमस्य अनुवांशिकरूपेण असंशोधितस्य उच्चविस्तारक्षमतायुक्तस्य पॉपकॉर्न मेज इत्यस्य संकरबीजस्य शुभारम्भं करिष्यति. असौ कृषकेभ्यः सम्माननं प्रदास्यति तथा कृषिक्षेत्र सम्बन्धान् हितधारकान् अन्यान् च सहभागिनः सम्बोधयिष्यति. इति वार्ताः.
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 गंटलो.
2: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జీఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ఒక ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు. 8:45 సినీ రాగాల మాలిక సినీ రంజని కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు వింటారు.

0: ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 తిరిగి 12:40 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:20 నుండి 3 గంటల వరకు వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ్ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. సాయంత్రం ప్రసార వివరాలలో సాయంత్రం 5 గంటలకు మరియు తిరిగి రాత్రి 8 గంటలకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 6:10 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సమాచార దర్శిలో ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని సినిమా పాటలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటలకు ప్రసార వివరాలు వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 అందరినీ అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు ఈనాటి మధుర గీతాలతో. రాత్రి 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే సగర్ నాయకత్వంతో ఈ రోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్ కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్ లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమాపేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500కు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడెన్ రన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్ తో రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్ లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక

సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమాపేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమాపేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలు మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫారసు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ లో 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NJT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NJT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులైన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NJT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు.
న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ఢిల్లీ కళా ఫెస్టివల్ 2020

0: పేరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణాంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ సంస్కృతి నృత్యం సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్దేవ్ ని భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయే హై కళా సంస్కృతి కి ద్వారా నిత్య గీత కి ద్వారా ఇస్కే వజహ సే ఆజ్ హమ్ 21వీ షాదీ మే దునియా మే అప్నా మర్యాదా పూర్వక్ పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయీ హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్కి తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరంజ్ జైన్ క్రీజ్ లో అజేయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా రెండో టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ రెండో రౌండ్ చివరి మ్యాచ్ లో ఆస్టేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్ ను పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో రెండో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న అంశాల సమాహారం ప్రభాతలహరి. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. మరియు 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు.

0: శ్రోతలు ప్రబోధ గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334. డాక్టర్ బలరాం జాదవ్.
1: ఎత్తు వంకరబల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
1: డాక్టర్ బలరాం జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.

0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ మంజునాథ సినిమా కోసం SP బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు విందాం అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రయోజిత కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు.
10: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
11: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
10: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
11: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
10: సంప్రదించాల్సిన చిరునామా
11: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
10: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 9963090230.
12: ఈ రోజు మనం డయాబెటీస్ సంబంధించి ఎన్ని రకాలు, వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడమే కాకుండా డయాబెటీస్ అదుపులో లేకపోతే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏమేంటి అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. అంటే డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే వచ్చే సమస్యలు, డయాబెటీస్ రకాలు. డయాబెటీస్ రకాలు వచ్చేసి యూజువల్ గా కామనెస్ట్ అయితే టైప్2 డయాబెటీస్ అంటాం. టైప్2 డయాబెటీస్ అనేది 92-93% పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లు టైప్2 డయాబెటీసే. దానికి ఇంకో పేరుంది NIDDM, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ అంటాం. అయితే వీళ్ళకి ఏంటంటే మనకు పెద్దవాళ్ళలో ఉండే షుగర్ టైప్2 డయాబెటీస్ అంటాం. సో అది 92-93%. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం డ్యామేజ్ అవ్వదు. యూజువల్ గా మనకు షుగర్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గానీ లేకపోతే ఇన్సులిన్

సున్నితత్వం తగ్గడం గాని జరుగుతుంది. అయితే వీళ్ళలో ఇన్సులిన్ కంప్లీట్ గా డామేజ్ అవ్వడం జరగదు. కొద్దిగా బాడీలో కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ పనితత్వం తగ్గుతుంది, కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ శాతం తగ్గుతుంది. అయితే ఒక 10-15 ఇయర్స్ మనకు టాబ్లెట్స్ పనిచేస్తాయి, బికాస్ లోపల ఇన్సులిన్ సెక్రెషన్ ఉంది. సో ఒక 10-15 ఇయర్స్ పనిచేస్తాయి, కొంతమందిలో 20 ఇయర్స్ కూడా పనిచేస్తాయి, కొంతమందిలో 5 ఇయర్స్ పనిచేస్తాయి. సో వాళ్ళు చేసే ఆహార నియమాలు బట్టి, వాకింగ్ బట్టి, యోగా బట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు కూడా బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. సో మనకేంటంటే ఇనీషియల్ గా టాబ్లెట్స్ పనిచేస్తాయి, తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది డయాబెటీస్. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు మొత్తం డ్యామేజ్ అవడం జరిగి బాడీలో ఇన్సులిన్ అనేది ఉండదు. సో వీళ్లకు జీవితకాలం ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో వీళ్ళలో వచ్చేసి పెద్దవాళ్ళలో వస్తుంది, వంశ పరంపరంగా రావడము, మానసిక ఒత్తిడి వల్ల రావడము, వయసు పెరుగుతున్న కొద్ది రావడము, అధిక బరువు వల్ల రావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే సేమ్ మనకు 40% టాబ్లెట్స్ అంటే మందులు, టాబ్లెట్స్ గానీ ఇన్సులిన్ గానీ, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడము, రెగ్యులర్ వాకింగ్ యోగా చేసుకోవడము, తర్వాత జీవన శైలిలో కొన్ని మార్పులు, లైఫ్ స్టైల్లో మనం కొన్ని మార్పులు చేసుకుని మానసిక ఒత్తిడిని జయించి రెగ్యులర్ చెకప్స్ ఉండి డయాబెటీస్ గురించి అవగాహన పెట్టుకుంటే టైప్ 2 డయాబెటీస్ లో మనకు డెఫినెట్ గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉండే అవకాశం ఉంది. సెకండ్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లలు వస్తుంది, యూజువల్ గా 20 ఏజ్ లోపల వస్తుంది. అయితే నెలలు నిండిన బేబీస్ కి, తర్వాత మనకు 2 మంత్స్ బేబీస్, లేకపోతే 5 ఇయర్స్ 6 ఇయర్స్ బేబీస్ వీళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, 20 ఏజ్ లోపల అంటాము. అయితే టైప్ 1 డయాబెటీస్ ఏదైతే ఉందో చిన్నపిల్లల్లో రావడానికి దీంట్లో జన్యుపరంగా కారణాలు ఏమి ఉండవు అండి. అంటే జెంటికల్ గా వస్తుంది కానీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ ఎవరికన్నా ఉంటే రావడం జరగదు. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల ఆటో యాంటీబాడీస్ అంటాం, లోపల మన బాడీలో సెక్రెట్ అయిన యాంటీబాడీసే బీటా సెల్స్, ఏవైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఆటో యాంటీబాడీస్ అంటాం, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాము. అయితే వీటితో పాటు థైరాయిడ్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వేరే ఉన్నాయి కదా, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఏదైతే మన బాడీలో ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ ఏవైతే మన ప్రొటెక్షన్ సెల్స్ ఉంటాయో అవే మన ఓన్ కణాలని డ్యామేజ్ చేయడం జరుగుతుంది, దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటాం. అయితే ఈ చిన్నపిల్లల్లో ఎలా గుర్తుపట్టాలి, యూజువల్ గా చిన్నపిల్లల్లో ఏంటంటే విపరీతంగా మూత్రం రావడము, వెయిట్ పెరగకపోవడం చూసి వాళ్ళు పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్తారు. పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని రొటీన్ పరీక్షలలో షుగర్ కూడా చేయడం జరుగుతుంది. వీళ్లకు వెరీ హై షుగర్స్ ఉంటాయి, హై షుగర్స్ లేకపోతే లో షుగర్స్, అంటే ట్రీట్మెంట్ ఇవ్వగానే సడన్ గా డౌన్ అయిపోవడము, పెరగడము, అంటే ఫ్లక్చువేటింగ్ బ్లడ్ షుగర్స్ బాగా కామన్ ఉంటాయి. వీళ్ళలో మళ్ళా కరెక్ట్ గా మందులు వాడకపోతే, ఇన్సులిన్ ఒక 4-5 రోజులు వాడకపోతే వాళ్ళు ఒక స్పెషల్ దీంట్లోకి పోతారు, డయాబెటిక్ కీటోసిస్ అని, హై షుగర్ అయిపోయి దమ్ము రావడము, ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఐసీయూలో అడ్మిట్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ కి మొత్తం ఐడియా ఉండాలి ఏమేమి ఇవ్వాలి అనేది, ఇన్సులిన్ ఎలా ఇవ్వాలి తెలుసుకోవాలి, మళ్ళీ ఇన్సులిన్ మనకు మొత్తం రొటేషన్ ఆఫ్ సైట్స్ తెలుసుకోవాలి, ఇన్సులిన్ స్టోరేజ్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇన్సులిన్, ఒక్కోసారి 3-4 సార్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లల్ని కాపాడుకోగలుగుతారు. ఆల్టర్నేట్ మెడిసిన్ సైడ్ పోతూ ఉంటారు చిన్న పిల్లలు, ఇప్పుడే ఇంత చిన్న ఏజ్ లోనే వాళ్ళకి ఇన్సులిన్ మనం వేరే చూద్దాము అని వేరే ఆల్టర్నేట్ థెరపీస్ పోతా ఉంటారు, ఇన్సులిన్ బంద్ చేసి తర్వాత ఒకటేసారి 500-600 షుగర్ రావడము, తర్వాత దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ పేషెంట్స్ కి పిల్లలకి రావడం చూస్తాం. వీళ్ళలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కూడా ప్రోన్ ఉంటారు, కాకపోతే వీళ్ళలో ఏంటంటే ఒక ఏజ్ వరకు కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఒకటి లో షుగర్, హై షుగర్ అయ్యే అవకాశం ఉంది. లో షుగర్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది పేషెంట్స్ కి తెలియాలి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. 60 లోపల షుగర్ స్థాయిలు తగ్గినాయి అనుకోండి అది లో షుగర్ అంటాము. సో ఆ టైంలో ఒక 2 చాక్లెట్లు గానీ, లేకపోతే గ్లూకోజ్ వాటర్ తీసుకోవడం గానీ, లేకపోతే ఏ ఫుడ్ దొరుకుతా తినేసేయడం గానీ చేస్తే అది సెట్ అయిపోతుంది. కొద్దిగా వీళ్ళకు అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ డోసేజ్ ఎక్కువ తక్కువ అవుతుంటది, వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ పాలిమీల్స్ టైప్ అంటే కొద్ది ఎక్కువ సార్లు తీసుకోవడము, తర్వాత ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ స్కిప్ చేయకపోవడము, అంటే దానికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత 3rd రకం వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవ్వడం దాన్ని, మళ్ళీ ప్రెగ్నెన్సీ వల్ల రావడం దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. వీళ్ళకి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో మొత్తం ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది వీళ్ళలో. అయితే మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళకి 30% వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ లేడీస్ కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది, ఒకటి లేట్ ఏజ్ లో ప్రెగ్నెంట్ అవుతున్నారు అనుకోండి, యూజువల్ గా 28 ఏజ్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతున్నారు, 30+ ఏజ్, 31-32 ఏజ్ లో వీళ్ళకు షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్ గా మనకు 24-26 వీక్స్ అంటాం, అంటే 5th-6th మంత్ మధ్యలో ఒకసారి ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీని లేడీ డాక్టర్ షుగర్ టెస్ట్ చేసి చూస్తారు, అదొక ప్రోటోకాల్. అంటే ఆ టైంలో డిటెక్ట్ అవడం ఎక్కువగా కామన్ గా చూస్తాం.
సో మనకు

జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి కారణాలు వచ్చేసి ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉండడం, అధిక బరువు ఉండడము, హైట్ తక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉండడం లేడీస్, తర్వాత లేట్ ఏజ్లో, తర్వాత బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ. బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటే పాత ప్రెగ్నెన్సీలు కూడా కష్టమవడం, అంటే వాళ్ళకి ఆ టైంలో అబార్షన్స్ హిస్టరీ ఉండడము, తర్వాత మిస్ క్యారేజెస్, స్టిల్ బర్త్స్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బాడీలో మనకు ప్లాసెంటల్ హార్మోన్స్ వెళ్ళిపోతాయి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటాం, ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షుగర్ నార్మల్ స్థాయిలకు వస్తుంది, వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి కూడా మనం ఏమంటామంటే ఇమీడియట్ ఫ్యూచర్లో 30% మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు డయాబెటాలజిస్ట్ని ఫస్ట్ డెలివరీ తర్వాత ఒక 10 డేస్కి, దాని తర్వాత 1 మంత్కి, తర్వాత 3 మంత్స్కి, తర్వాత 6 మంత్స్కి ఖచ్చితంగా టెస్టులు చేసుకొని చూడమంటాం షుగర్. ఒకవేళ ఈ టైమ్స్లో రాలేదనుకోండి వాళ్ళకి మళ్ళీ రాదు, కానీ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అయితే కొద్దిగా ఎర్లీ ఏజ్లో కూడా, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో మనకు 6th మంత్లో వచ్చింది అనుకోండి, సెకండ్ సారి మనకు 2nd 3rd మంత్లోనే వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు లేడీ డాక్టర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కలిసినప్పుడు ఖచ్చితంగా మాకు పాత ప్రెగ్నెన్సీలో షుగర్ ఇట్లా 6 నెలలకు వచ్చింది సార్, తర్వాత వెళ్ళిపోయింది అనేది వాళ్ళు కూడా కంపల్సరీ చెప్పాలి, పాత ఫైల్స్ చూపెట్టాలి. అలా చూపెడితే మనకు వాళ్ళకు డే 1 నుండి షుగర్ రెగ్యులర్గా చెక్ చేసి చూడడం జరుగుతుంది. సో ఎర్లీ ఏజెస్లో వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం వల్ల కాన్పులు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీలు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం, వీళ్లకు ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 10 నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆగరు, కొద్దిగా ఎర్లీగా కూడా చేయాల్సి ఉంటుంది. కాంప్లికేషన్స్ బాగా ఉంటాయి. యూజువల్గా హెడ్ పెద్దగా ఉండడం, హెడ్ మనది మన 4 హెడ్ ఇది పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది, మ్యాక్రోసెఫాలి అంటారు దాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు బాగా క్లోజ్గా మానిటరింగ్, 10 డేస్ 15 డేస్ ఒకసారి షుగర్ టెస్ట్, ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకుని రెగ్యులర్ గా మనం చెకప్స్ చేసుకోవడము, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే మాత్రం మంచి డెలివరీ మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత దీంట్లో ఏంటంటే బేబీలో ఫీటల్ అనామలీస్ అంటే కొద్దిగా ఎదుగుదల అవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల్లో. తర్వాత కాకపోతే పిల్లలు పుట్టగానే ఇమీడియట్ గా వాళ్ళకి షుగర్ రావడం జరగదు, కానీ లో షుగర్ వచ్చే అవకాశం ఉంది. అదే టైంలో పీడియాట్రిషన్ ఉంటారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాబట్టి అప్పుడు ఇమీడియట్ గా పీడియాట్రిషన్ 25% ఎక్స్పోజ్, తర్వాత మందులు ఇచ్చేసి సెట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు పెద్దగా అయిన తర్వాత 20 ఏజ్ తర్వాత రిస్క్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ షుగర్ వీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నార్మల్ పర్సన్ కన్నా వీళ్ళకి. తర్వాత 4 రకం డయాబెటీస్, లాడా అంటాం, ఎల్ఏడిఏ, లాడా అంటే లేటెంట్ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. వీళ్ళేంటే చిన్నపిల్లల టైప్ ఆఫ్ డయాబెటీస్, పెద్దవాళ్ళలో వస్తే దాన్ని లాడా అంటాం, అది కూడా పర్సంటేజ్ తక్కువనే, less than 5%. సో వీళ్ళకి కూడా ఖచ్చితంగా జీవితకాలం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత 5th టైప్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ చిన్నపిల్లల్లో, చిన్నపిల్లల్లో కాకపోయినా మిడిల్ ఏజ్డ్ అంటే 20-30, 20-30 ఏజ్ మధ్యలో అధిక బరువు వల్ల షుగర్ రావడం చూస్తున్నాం, అంటే 2 టైప్ ఆఫ్ డయాబెటీస్. ఇదే మనము 2 డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. సో ఈ లక్షణాలన్నీ కూడా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, 2 డయాబెటీస్ మాదిరిగానే 2 డయాబెటీస్ ఇన్ యంగ్ ఉంటుంది. సో దాదాపు అవే ఫీచర్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మనకు 21-22 షుగర్ వచ్చింది అనుకోండి, మనం టాబ్లెట్స్ ట్రై చేసి చూడొచ్చు, వీళ్ళకి పనిచేస్తాయి. 2 డయాబెటీస్ ఇన్ యంగ్ లో వాళ్ళు పెద్దవాళ్ళకి వచ్చేదే చిన్నపిల్లల్లో వచ్చేది అన్నట్టు. సో ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండా మన ప్యాంక్రియాస్ గ్రంథిలో లోపాల వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది, కొన్ని టాబ్లెట్స్ వల్ల, స్టీరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. తర్వాత మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం, మోడీ 1, మోడీ 2, మోడీ 3, మోడీ 4, ఇది జన్యుపరంగా వచ్చే టైప్ ఆఫ్ డయాబెటీస్లు. ఇవి కాకుండా ఇంకొక 20 వెరైటీ ఆఫ్ డయాబెటీస్లు, అంటే లెస్ పర్సంటేజ్, కొంతమంది పర్సంటేజ్. ఇప్పుడు ప్యాన్క్రియాస్ గ్రంథిలో రాళ్ళున్నాయి, ఫైబ్రో క్యాల్సిఫిక్ ప్యాన్క్రియాటిక్ డయాబెటీస్ అంటారు, అట్లా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది, అంటే ప్యాన్క్రియాస్ డిజీజెస్. ఇవి కాకుండా వేరే ఆటోఇమ్యూన్ డిజీజెస్ తో కూడా అసోసియేషన్ ఉంటుంది, కొన్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బీపీ ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మనకు వివిధ రకాల ఫుడ్ డయాబెటీస్. తర్వాత వచ్చేసి డయాబెటీస్ అదుపులో లేదనుకోండి, వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఇమీడియట్ గా వచ్చే సమస్యలు ఉంటాయి, లేట్ గా వచ్చే సమస్యలు ఉంటాయి. ఇమీడియట్ గా వచ్చేసి బరువు తగ్గడము, వీక్నెస్, గడ్డలే మానకపోవడము, కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు లాగడము, తర్వాత ఈ సెక్షువల్ గా కూడా ప్రాబ్లం రావడము, మూత్ర భాగాల్లో దురద, తర్వాత కంటి చూపు మందగించడము, తల తిరగటము, ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఇమీడియట్ గా అయితే బాడీ పెయిన్స్ కూడా సివియర్ గా ఉంటాయి, కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్ గా వాళ్ళు షుగర్ ఎక్కువగానే ఉంటుంది అనుకోండి, 250-300 రేంజ్ లో మెయింటైన్ అవుతుంది అనుకోండి, కిడ్నీల మీద, గుండె మీద, నరాల మీద, వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. దీన్ని ఓవరాల్ గా మ్యాక్రోవాస్క్యులర్, మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్క్యులర్ అంటే చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్క్యులర్ అనుకోండి పెద్ద రక్తనాళాల కాంప్లికేషన్స్. చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్ వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి, కన్ను సంబంధించి రెటినాలో ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ సంబంధించి డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం,
దాంట్లో 5 స్టేజెస్, CKD 1, CKD 2, CKD 3, CKD 4 అని. ఫస్ట్ ఏమవుతుంది, కిడ్నీ దాంట్లో మనకు షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల, దాంతో అసోసియేటెడ్ బీపీ కూడా కంట్రోల్ లేనందువల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్

0: ఉన్నట్టు కిడ్నీలో కూడా ప్రెషర్ పెరిగేసి ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో ఎర్లీ స్టేజెస్లో ఈ ప్రోటీన్ లీకింగ్ నరకట్టగలిగితే వాటికి మందులు కూడా ఉన్నాయి, షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడం, వాటికి మందులు వాడుకొని ఎర్లీ స్టేజ్లో కిడ్నీ ప్రాబ్లం మళ్ళీ మంచిగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి అనేది కామన్ చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్లో. నరాల సంబంధించి డయాబెటీస్ ఎఫెక్ట్ని డయాబెటీస్ న్యూరోపతి అంటాం. డయాబెటీస్ నరాల్లో ప్రాబ్లం వచ్చేసి మన కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు లాగడము, తర్వాత కాళ్ళు ముద్దుబారడము, తర్వాత మనకేంటంటే ఈ నరాల సంబంధించి సెక్స్ ప్రాబ్లం కూడా, మనకు సెక్షువల్ ప్రాబ్లం కూడా మనకు నరాల సంబంధించిన ప్రాబ్లమే. ఇవి ఎర్లీ స్టేజెస్లో అయితే మనము నరాలకు సంబంధించి మందులు వాడుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ అన్నీ ఇంపార్టెంట్గా మానిపోతాయి. చాలామందికి మనకు ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ మందు అలవాటు ఏదైతే ఉందో వాటి వల్ల కూడా నరాలు చెడతాయి, ఆల్కహాలిక్ న్యూరోపతి అంటారు. ఆల్కహాలిక్ డయాబెటిక్ న్యూరోపతి రెండు కలిసినాయి అనుకోండి, డయాబెటీస్ వల్ల ఆల్కహాల్ వల్ల నరాలు చెడిపోవడం, విపరీతమైన మంటలు వస్తాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ లిమిటెడ్ గానే వాళ్ళు ఆల్కహాల్ సేవనం చేయడం బెటర్. అలవాటు లేని వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మందు ముట్టకపోవడమే బెటర్, అలవాటు చేసుకోకపోవడమే బెటర్. సో డయాబెటీస్ తో పాటు వేరే జబ్బులు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా ట్రీట్మెంట్ మంచి తీసుకుని వాటికి మందులు వీటికి మందులు వాడుకొని ఆహార నియమాలు పాటించి రెగ్యులర్ వాకింగ్ యోగా చేస్తే మాత్రం ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కడుపు మీద ఎఫెక్ట్ ని డయాబెటిక్ గ్యాస్ట్రోపతి అంటాం. కొంతమందిలో ఒకసారి లూజ్ మోషన్ అవ్వడము, ఒకసారేమో డయేరియా అవ్వడం, అంటే మనకు మోషన్స్ లూజ్ మోషన్స్ లాగా అవ్వడం, దాన్ని డయేరియా అంటాం. ఒకసారి కాన్స్టిపేషన్, ఒకసారి డయేరియా, దీని ఆల్టర్నేటింగ్ బయోల్ హ్యాబిట్స్ ఉంటాయి. అయితే దీనికి కడుపుకు సంబంధించిన నరాలు వీక్ అవ్వడం జరుగుతుంది. సో గ్యాస్ నిండుకపోవడము, మోషన్ ఫ్రీగా లేకపోవడము, తర్వాత రీగర్జిటేషన్ అంటే మనకు ఛాతిలో మంట రావడము, తర్వాత రాత్రిపూట మనం లేసేసి కొద్ది యాసిడ్ సెక్రిషన్ లాగా అవుతుంది అనే ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా డయాబెటిక్ గ్యాస్ట్రోపతిలో సింటమ్సే. సో ఇవి కాకుండా మన గుండె మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. గుండె ప్రాబ్లం కూడా సైలెంట్ ఎంఏ అంటాం, సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. నరాల సంబంధించే ప్రాబ్లం, గుండె సంబంధించి నరాల సంబంధించిన ప్రాబ్లం వల్ల మనకు గుండె ప్రాబ్లమ్ లక్షణాలు లేకుండా కూడా ప్రజెంట్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్స్లో ఆటోనమిక్ న్యూరోపతి వల్ల. సో ఛాతి నొప్పి, దమ్ము, చేయలాగడం ఇవి లేకుండా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి షుగర్ పేషెంట్స్లో. సో ఒకటే అండి, మనం ఈ కాంప్లికేషన్స్, టైప్ ఆఫ్ డయాబెటీస్ గురించి అవేర్నెస్, ఎందుకంటే వాటి గురించి ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేసుకుంటూ రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ అనేది ఉంటుంది. కాంప్లికేషన్స్ అనేది కొద్దిగా సివియర్గా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. సో రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి అది రాకుండా జాగ్రత్తలు పడండి. వచ్చినా కానీ మళ్ళీ మంచిగా అవకాశాలు ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్లో ఉండండి.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు,
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మిల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సఫలితకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
6: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
3: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ రోజు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో

ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.

0: మీరు విన్న ఈ పాట స్వాతి కిరణం సినిమా నుండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ.

0: అందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే,
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే,
0: పొదుపు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు విందాం శతమానం భవతి సినిమా నుండి ఈ పాటను.

0: ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వింటారు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
7: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
6: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
7: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
6: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
7: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్, నిజామాబాద్.
6: ఫోన్ 233-444.
8: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 28వ భాగం.
9: బాబు ఇక్కడ, బాబు ఇక్కడ ఆటో రాపు, ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడే

0: అబ్బా వచ్చారా, ఎప్పుడన్నా సరే బయటికి వెళ్తే ఇల్లే గుర్తుకు రాదు అసలు మీకు.
1: అది కాదు భారతి, నువ్వు పడుకోలేదేంటి కూర్చుని ఉన్నావు?
0: నాకు ఏమో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి.
1: ఏంటి వెచ్చగుందేంటి, జ్వరం వస్తుందా ఏంటి? ఎప్పటి నుంచి?
0: మేడం దగ్గరికి వెళ్ళాను కదా.
1: అవును
0: మేడం అన్నారు అంటే కొంచెం ఫీవర్ వస్తుండొచ్చు అని అన్నారు, కానీ అంత ఎక్కువేమి లేదు, కాస్త నీరసంగా ఉంది అంతే.
1: చాలా వేడిగా ఉంది కదా భారతి.
0: అవును
1: చూసుకున్నావా ఎంతుందో?
0: లేదండి, మీరు మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకుని మేడంకి చూపించుకుని వస్తారా?
1: కాకపోతే ఇద్దరం వెళ్తే బాగుంటదేమో మరి.
0: మొన్నే వెళ్ళాను కదా మేడం, చూసి
1: జ్వరంగా ఉంది కదా భారతి.
0: ముందైతే మీరు ఫ్రెష్ అవ్వండి, తర్వాత ఒకసారి హాస్పిటల్కి కాల్ చేసి మేడం ఉన్నారో లేదో కనుక్కోండి, వెళ్దాము.
1: ఒక నిమిషం ఆగు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది?
0: అమ్మ పడుకున్నట్టున్నారు.
1: ఉండు నేను పాలు పెట్టిస్తాను, పాలు తాగి కాస్త పడుకో, అరగంట సేపు పడుకున్నాక అప్పుడు హాస్పిటల్ వెళ్దాం. ఏమంటావు?
0: సరే అండి, ముందు

0: ముందైతే మీరు ఫ్రెష్
1: అవుతాను, నా కూడా చదిలేసేయి. నేను అమ్మని పిలుస్తాను, అమ్మ పాలు వేడి చేస్తుంది, పాలు దాకా పడుకున్నాక లేచాక వెళ్దాం హాస్పిటల్, సరేనా?
0: సరే అండి.
1: అదేంటి భారతి, నువ్వు నార్మల్ ఉండాల్సిందని, చాలా వేడిగా ఉంది, జ్వరం చాలా ఉంది కదా, మేడం గారితో మాట్లాడవా? మరి
0: మూడు రోజులే అయింది కదా
1: మేడం అన్నారు చెప్పాల్సింది.
0: అప్పుడు లేదండి, మేడం అన్నారు రిపోర్ట్ వచ్చాక రమ్మన్నారు. సరే వెళ్దాంలే ఇప్పుడు.
1: భారతి రిపోర్ట్ అంటున్నావు కదా, మరి శాంపుల్ ఇచ్చావా?
0: హాస్పిటల్లోనేనండి, మేడం రాశారు, కింద ల్యాబ్ లో ఇచ్చాను, ఈ రోజు వస్తుందన్నారు అది కూడా.
1: సరే
0: మరి
1: డోంట్ వరీ, నువ్వు కాస్త నిదానంగా కూర్చో, నేను అమ్మని పిలుస్తాను, పాలు వేడి చేసి ఇస్తుంది, తాగి కాసేపు పడుకో, ఈ లోపు నేను ఫ్రెష్ అప్ అవుతాను, కలిసి హాస్పిటల్ వెళ్దాం, సరేనా? రూమ్ లోకి వెళ్ళి పడుకోపో, అమ్మ పాలు తీసుకొస్తుంది, తాగి పడుకో, సరేనా? అమ్మా అమ్మా.

0: ఈర్సంగా అనిపిస్తుందండి.
1: సరే వెళ్దాం పద, హాస్పిటల్ వెళ్దాం.
0: మీరు కనుక్కున్నారా మేడం ఉన్నారో లేదో?
1: ఉన్నారంట, రమ్మని చెప్పారు, ఫోన్ చేశాను, వెళ్దాం పద.
0: సరే.
1: కిందికి వెళ్ళి రిపోర్ట్ తీసుకొస్తాను, సరేనా? ఇక్కడ ఇక్కడ కూర్చో. అక్కడ కాదు, ఇక్కడ కూర్చో. ఇక్కడ జనం లేరు కదా.
0: కూర్చుంటానండి.
1: నెమ్మది నెమ్మది. సరే భారతి, రిపోర్ట్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు. గుడ్ మార్నింగ్ భారతి. ఏమైందానా, రిపోర్ట్ వచ్చిందా? రిపోర్ట్ చూపించడానికి వచ్చావా?
0: రిపోర్ట్ తెచ్చాం మేడం. ఫీవర్ కూడా ఉంది మేడం.
2: అవును, కొంచెం నీరసంగా ఉన్నావు. ఇది ఒక్క నిమిషం ఉండి చేపట్టుకొని చూస్తాను. అమ్మ నిఖిత, ఒకసారి థర్మామీటర్ తో టెంపరేచర్ ఎంత చూడు ఒకసారి.
1: వాయిస్ 100 వచ్చింది. అదేంటి మేడం, మరి ఈ సిచ్యువేషన్ లో ఇంత జ్వరం ఉండటం సహజమా లేకుంటే ఏదన్నా?
2: లేదు, సహజం అస్సలు కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కడుపుతో ఉన్న స్త్రీ మనకి టెంపరేచర్ ఎప్పుడైనా 100 ఉంటే మాత్రం అది మనం కొద్దిగా కాషన్ గా తీసుకొని డాక్టర్ని సంప్రదించటము, మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుంది. లోగా కూడా కొంతమందికి టెంపరేచర్ ఉంటుంది, అలాగే కంటిన్యూస్ గా 24 గంటలు లేకపోతే 2 రోజులకి అలా ఉన్నా కూడా సంప్రదించాలి. కాకపోతే మొన్న మీరు లేకుండే భారతి వచ్చింది నా దగ్గరికి, కొంచెము వజైనల్ ఇన్ఫెక్షన్ ఉంది.
1: ఓకే
0: మేడం,
2: అది కూడా కారణం కావచ్చు జ్వరానికి.
0: ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వచ్చిందంటారా?
2: నేను అనుకోవటము, ఎందుకంటే మిగతా ఫ్యాక్టర్స్ అయితే ఏం లేదు. నీకు ఒక్కొక్కసారి మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా, తర్వాత యోనిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఈ హెవీ వైట్ డిశ్చార్జ్ లేకపోతే కోల్డ్ అంటే జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా, ఊపిరితిత్తుల్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా మనకి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. టెన్షన్ పడకు భారతి, నాకు ఆ రిపోర్ట్ చూపించు. రిపోర్ట్ ఏమొచ్చిందో చూద్దాం. రిపోర్ట్ లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది. ఆల్రెడీ నేను మందులు పెట్టాను, ఇప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది.
0: వేసుకోవచ్చా మేడం? ఇప్పుడు
2: పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవచ్చు భారతి, నొప్పి టాబ్లెట్లు వేసుకోవద్దు ఎప్పుడు కూడా. అంటే మనకి పెయిన్ కిల్లర్స్ లాగా నడుము నొప్పి అని డైక్లోఫెనాక్ కానీ ఇబుప్రొఫెన్ కానీ ఎప్పుడు మనకి ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా ఏమన్నా ఇస్తారు
1: మేడం,
2: కానీ అలాంటివి వేసుకోకూడదు. అలాంటి టాబ్లెట్స్ వేసుకోకూడదు.
0: చాలా ఇబ్బంది అనిపిస్తుంది మేడం, ఈ బ్యాక్ తగ్గట్లేదు, ఈ ఫీవర్ తో నీరసం వచ్చేస్తుంది.
2: జ్వరం ఉన్నది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది.

0: బేబీ ఓకేనా? నేను స్కాన్ బెడ్ మీద పడుకోండి, ఒకసారి నేను చెక్ చేస్తాను. నేను
1: మేడం అంటే ప్రెగ్నెన్సీలో అందరికీ ఇలాగే ఉంటుందా? నాకేంటి ఎవ్రీ టైం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది.
0: అయ్యో వరీ అవ్వకు నానా. ఎందుకు అనంటే ఈ వెజల్ ఇన్ఫెక్షన్ మైల్డ్ గానే ఉంది. వర్ధన్ గారు లేకపోయినా నువ్వు తొందరగానే నా దగ్గరకు వచ్చినావు. టెస్ట్కి పంపించినాం, రిపోర్ట్ వచ్చింది, మందులు పెడదాం. యాంటీబయాటిక్స్ కూడా కొంచెం అవసరం పడుతుంది. బట్ బేబీకి వేసుకోవచ్చు, వేసుకోవాల్సినవి ఇవ్వాల్సినవే నేను రాసిస్తాను. పెద్దగా స్ట్రాంగ్గా అలాంటివి ఏమి రాయను. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి అనంటే అడ్మిషన్ చేస్తాను, తను నీరసంగా ఉంది, జ్వరం 100 ఉంది, కొంచెం వెజల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. కొంచెం మనము ఒక 24 hours, అట్లీస్ట్ 40 hours, 48 hours అడ్మిట్ చేసి తనకి కొంచెము ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి, ఎందుకంటే కొంచెం నీరసంగా కూడా ఉంది. మరి ఏం తీసుకుంటుందేమో, జ్వరానికి డీహైడ్రేషన్ అయిపోతారు అంటే కొంచెం వాటరు తాగకపోయినా కొంచెం డీహైడ్రేషన్లో ఉంది, మళ్ళీ నడుము నొప్పి తగ్గట్లేదు అంటుంది. మళ్ళీ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయిందంటే 1% మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, నెలలు నిండకుండా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది భయపెట్టించాలని కాదు భారతి, ఇవన్నీ మనకొద్దు తలకాయ నొప్పి. సో 100 టెంపరేచర్ ఉంది, ఇన్ఫెక్షన్కి ఆల్రెడీ నీకు మందులు పెట్టాను, ఇప్పుడు ఐవి యాంటీబయాటిక్స్ ఇస్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
1: నాకు ఒక డౌట్ మేడం,
0: చెప్పు భారతి.
1: ఇప్పుడు అంటే నాకు మీరు అందుబాటులో ఉన్నారు, నేను ప్రతిదీ మిమ్మల్ని అడగగలుగుతున్నాను, ఈయనున్నా లేకపోయినా నేనైనా రాగలుగుతున్నాను. కానీ ఇప్పుడు కొంతమంది దూరంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సరే ఏముందిలే జ్వరమే కదా అని అలా నెగ్లెక్ట్ చేస్తే పరిస్థితి
0: అలా చేయకూడదు భారతి. ఎప్పుడైనా కూడా జ్వరము 100 degrees ఫారెన్ హీట్ ఉన్నా లేదా 38 degrees centigrade ఉన్నా, ఒక రోజంతా అంటే 24 గంటల కన్నా ఎక్కువ జ్వరం అలాగే ఉన్నా, మూత్రం మంట ఉన్నా, పచ్చగా లేదా పసుపచ్చగా ఏమన్నా యూరినించి అంటే పట్ట తెల్లపట్ట కానట్లు ఏమన్నా అవుతున్నా, కంటిన్యూస్గా పొత్తికడుపులో నొప్పున్నా, నడువు నొప్పున్నా, లేదా దగ్గు ఉన్నా, ఊపిరందనట్టుగా దమ్ము తీస్తున్నట్టు ఉన్నా, కదలికలు తక్కువ అనిపిస్తున్నా, చలి జ్వరం ఉన్నా, వణుకు ఉన్నా, ఏదున్నా ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు అనేది కాదు, ఖచ్చితంగా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.
1: అంటే ఇప్పుడు చాలా మంది దూరంగా ఉన్నాం కదా, చూద్దాం ఒక 2 రోజులు అనుకుని ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే అది ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటారా?
0: ప్రమాదం అంటే ఇప్పుడు పారాసెటమాల్ అందుబాటులో దొరుకుతుంది, ఎవరు అడిగినా పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తారు. పారాసెటమాల్ సేఫే ప్రెగ్నెన్సీలో, పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అదే పనిగా కూడా పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవద్దు, ఎందుకంటే అది మన లివర్ని కూడా ఇబ్బందికరం చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని మనకి జ్వరం ఉన్నప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవచ్చు, కానీ ఏ టాబ్లెట్ అయినా కూడా వేసుకునేటప్పుడు గూగుల్ని చూసి వేసుకోకుండా మనకి దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న డాక్టర్ని సంప్రదించి వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతిదీ AI, చాట్, గూగుల్ ఇవన్నీ వస్తున్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. సో అందుబాటులో మనకి సమాధానాలు వస్తున్నాయి. సో దాని పరంగా మెడికల్ షాప్కి వెళ్ళటం, ఓవర్ ద కౌంటర్ కొన్ని డ్రగ్స్ మందులు దొరకటం, ఆ మందులు అవలీలుగా వేసేసుకోవడం జరుగుతుంది. కానీ అవి ఎంకరేజ్ చేయకూడదు. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవచ్చు, కానీ అదే పనిగా తరచుగా కూడా వేసుకోకూడదు.
1: ఓకే మేడం, అంటే ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క రీజన్ వల్ల ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది, అది అందరికీ ఒకే మెడిసిన్ ఉండదు అంటారు?
0: ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు మరి నీకు యోనిలో ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంతమందికి పసుపుగా రావచ్చు, కొంతమందికి పచ్చగా రావచ్చు, కొంతమందికి కర్డీగా రావచ్చు. అంటే పచ్చగా ఉంటే ఒక ఇన్ఫెక్షన్, కర్డీగా పెరుగులాగుంటే ఒక ఇన్ఫెక్షన్, పసుపు పచ్చగా ఉంటే ఒక ఇన్ఫెక్షన్. కానీ నువ్వు అన్నిటికీ కలిపి ఒకటే వాడాం కదా.
1: అవును మేడం.
0: సో అందుకని ఒక 2 రోజులు లేదా ఒక 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండండి, మెడిసిన్స్ అవి ఇద్దాము, మీరు కూడా తన పక్కన ఉండి టైంకి మందులు ఇవ్వటము, తర్వాత అది కావాలంటే మేము స్టాఫ్తో చూసుకుంటాము, టైంకి ఫుడ్ ప్రాపర్గా తీసుకోవటము, నీళ్ళు ఎక్కువగా తీసుకోవటము, కొంచెము మా

0: ప్లాస్టర్ పెడతారు, అప్పుడప్పుడు మీరు కూడా తడిబట్ట అనేది టిపెట్ స్పాంజింగ్ చేస్తూ ఉంటే జ్వరం రాకుండా ఉంటుంది. మరి ముఖ్యంగా రెస్ట్ అవసరం ఇప్పుడు భారతీకి. వాటర్ కూడా విపరీతంగా మంచిగా తీసుకోవాలి. ఇక టెంపరేచర్ అది గంట గంటకి మేము వచ్చి చూసుకుంటాం. హార్ట్ బీట్ ఇప్పుడు స్కాన్ చేశాను కాబట్టి సాయంత్రం ఒకసారి మళ్ళీ చూస్తాను భారతి. కంగారు పడకు, అడ్మిట్ అవ్వండి, కొంచెం జ్వరం తగ్గినాక పంపిద్దామన్న ఆలోచన.
1: లోకలే కదా, ఇంటి దగ్గర జాగ్రత్త ఉండలేమని ఒక ఆలోచన ఉండింది కానీ
0: ఉన్నది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తను మామూలుగా రిపోర్ట్ లో కూడా చిన్న ప్రాబ్లమ్ అది ఏం కాదు అంటేనే 2 రోజులు బాధపడింది. ఇప్పుడు జ్వరం 100 అని చూపిస్తుంది టెంపరేచరు, కొంచెం ఉడుకుంది, నీరసంగా ఉన్నది, మళ్ళీ ఏం తీసుకోలేదు అంటున్నారు. కొంచెం అబ్జర్వేషన్ లో ఉంటే బాగుంటుంది వర్తన్ గారు.
1: అలాగే మేడం, తప్పకుండా ఇక్కడే ఉంచుదాం మేడం.
2: ఓకే మేడం.
1: భారతి ఏమంటావు?
2: ఇక్కడే ఉంటాను మేడం. ఈయన ఊళ్ళో లేరు కదా, నేను ఒక్కదానే ఉండేసరికి ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఆలోచించి కూడా నాకు అంత డిస్టర్బెన్స్ గా అనిపించింది మేడం.
0: మేబీ కావచ్చు, చూస్తాను నేను, తర్వాత మళ్ళీ చెక్ చేసి పంపిస్తాను భారతి నిన్ను స్కాన్ లో.
2: ఓకే మేడం.
0: సరేనా?
1: అలాగే మేడం.
0: ఓకేనా?
2: రైట్,
1: థ్యాంక్ యూ.
0: నిఖిత, వీళ్ళకి అడ్మిషన్ ఇచ్చేసి రూమ్ కి పంపించండి అమ్మా.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 28వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్.
5: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
4: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: Amit Shah to attend 9th National Security Strategies Conference in New Delhi today. External Affairs Minister S. Jayashankar to co-chair India-Russia Intergovernmental Commission on Trade, Economic, Scientific, Technological and Cultural Cooperation in Moscow today. Iran decides to impose service fees on vessels transiting Strait of Hormuz. IMD issues orange alert for heavy rain in Chhattisgarh, Bihar, Odisha and East Madhya Pradesh today. And in chess, India's Grandmaster Pranesh M wins Kenidza Open title in Hungary. And now the news in detail. Prime Minister Narendra Modi has said that space sector startups have shown their trust in the government. During an interaction with the startup CEOs of the space sector, Mr. Modi urged the CEOs to remain consistent in their efforts and build a robust space sector ecosystem capable of attracting talent from across the world. He noted that an enabling environment must be created in the country where people from across the world see India as the preferred destination to build their careers and future in the space sector.
7: दुनिया भारत के स्टार्टअप को खोजती होगी, वे कौन है इसमें, क्योंकि एक जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है. बहुत लोगों को हमें जोड़ना है, हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूं जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं.
6: Mr. Modi said that India is highly competitive in terms of cost and have quality talent with a strong risk-taking capacity. The Prime Minister said that this combination gives the country the potential to establish itself rapidly as a leading player in the global space sector.
7: एक नए क्षेत्र में साहस दिखाया है. मेरा एक मत रहा कि जो भी हम निर्णय करें हम उसमें कंसिस्टेंट रहे, बदलाव न करें, ताकि कोई भी रिस्क लेना चाहता है तो उसको भरोसा रहे और ये विश्वास पैदा करने का हमारा प्रयास है. दुनिया भारत के स्टार्टअप को खोजती होगी, वे कौन है इसमें, क्योंकि एक जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है. कॉस्ट में हम कॉम्पिटिटिव है और रिस्क टेकिंग कैपेसिटी हमारे देश के लोगों की वैसे

0: heads to China for talks with Chinese Foreign Minister Wang Yi for a dialogue on boundary issue ahead of the Chinese President's India visit. Fiscal deficit on course despite West Asia crisis, headlines Financial Express. Hindustan Times refers to the enumeration exercise noting through forests and across streams, census set to reach Bastar's former red strongholds. As Bengal gets 3,500 crore rupees of defence push, the Asian Age, quoting the defence minister, writes, India capable of becoming global shipbuilding hub. In a significant milestone, DMRC becomes India's first metro organisation to achieve ISO certification to the latest international standard for asset management, reports the statesman. The Times of India mentions about a report which projects India to surpass China in affluent consumers by 2036. And finally, the Indian Express cites railways roll out waterless urinals for pilots of India's most powerful locomotives. And with that, it's back to you, Anuja.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls upon country's space sector to create an ecosystem that attracts global space talent to India. Union Home Minister Amit Shah to attend 9th National Security Strategies Conference in New Delhi today. External Affairs Minister S. Jayashankar to co-chair India-Russia Intergovernmental Commission on Trade, Economic, Scientific, Technological and Cultural Cooperation in Moscow today. Iran decides to impose service fees on vessels transiting Strait of Hormuz. IMD issues orange alert for heavy rain in Chhattisgarh, Bihar, Odisha and East Madhya Pradesh today. And in chess, India's Grandmaster Pranesh M. wins Kanitsa Open title in Hungary. And with that, we end the morning news. Have a nice day.
2: నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె. గోపీకృష్ణ గారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990. శ్రోతలు, ప్రతి వారం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందిస్తున్న చక్కటి సలహాలు, సూచనలు వింటూనే ఉన్నారు. ఈరోజు కూడా గుండె ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, అసలు ఈ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలు ఉన్నారు ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం సార్. శ్రోతలకు శుభోదయం.
3: డాక్టర్ గారు, జనరల్ గా ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్న మాట కొలెస్ట్రాల్ అనేటువంటిది. అసలు ఈ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, ఇది ఎందుకు మనకు హాని కలిగిస్తుంది, మన బాడీలో ఎంత ఉండాలి, ముఖ్యంగా కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
4: కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే గుండె రోగాలకు ముఖ్యమైన కారణము కొలెస్ట్రాల్ కదా. సో చాలా మంది కొలెస్ట్రాల్ అంటేనే భయపడతారు, కొలెస్ట్రాల్ అనేది మంచిది కాదు అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా కొలెస్ట్రాల్ అనేది మంచి చెడు రెండు ఉంటాయి. మన శరీరానికి ముఖ్యంగా హార్మోన్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ వైటమిన్స్ ఏడీఈకే వైటమిన్స్, సెల్స్ అంటే కణాలు తయారయ్యే మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, వీటిలన్నిట్లో ఉండే కొవ్వు పదార్థాన్ని మనం కొలెస్ట్రాల్ అంటాం. సో ఇవి రెండు రకాలు, మంచి కొలెస్ట్రాల్ ఉంటది, కంపల్సరీ అవసరం, అవి మన శరీరం సరిగా వర్క్ చేయాలన్నా ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ గురించి అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం.
3: అయితే మరి మీరు అన్నట్టే ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి, మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి?
4: మనము లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ చేస్తుంటాము, దాంట్లో వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని. సో వాటిలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్. దాన్ని చెడు అని ఎందుకన్నామంటే అది ఏం చేస్తుందంటే లివర్ లో ఉన్న ఫ్యాట్ ని రక్తనాళాల్లోకి తీసుకొస్తుంటది.
3: అయ్యో,
4: అది అంటే అక్కడ ఎక్కువ మోతాదులో ఉన్న కొవ్వు అనేది రక్తనాళాల్లో పేరుకుపోతుంటది, డిపాజిట్ అవుతుంటది. సో అందుకది చెడు. హెచ్డిఎల్ ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్ అంటే అది రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని రివర్స్ లివర్ లోకి తీసుకొని పోతుంటది. అంటే రక్తనాళాల్లో రక్తం సరఫరా మంచిగా జరగడానికి

0: ఉపయోగపడుతుంటది అన్నట్లు. సో
1: ఒకటేమో అడ్డుగోడ చేస్తుంటది, ఇంకోటేమో దాన్ని క్లియర్ చేస్తుంది,
0: క్లియర్ చేస్తుంటది. ఆ నిష్పత్తి, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చెడు కొలెస్ట్రాల్ లో ఎల్డిఎల్ అనేది అతి ముఖ్యమైనది. టోటల్ కొలెస్ట్రాల్ కూడా కొంచెం తగ్గించుకోవాలి, ప్లస్ ట్రైగ్లిసరైడ్స్ అనేది కూడా మనం తగ్గించుకోవాలి. మనం నెక్స్ట్ దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.
1: డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ హై కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే,
0: ముఖ్యంగా కొలెస్ట్రాల్ హై ఉండడం వల్ల అది రక్తనాళాలలో పూడికల్లాగా, అంటే ఇప్పుడు మనం ఒక వాటర్ పైప్ లో ఎలాంటి అయితే పదార్థాలు సెడిమెంట్స్ అంటాము పేరుకుపోతుంటదో, సో దాని వల్ల మనకు వాటర్ అనేది తక్కువ వస్తుంది ట్యాప్ లో వాటర్. సో సేమ్ మన బ్లడ్ వెజల్స్ లో కూడా అవయవాలకు అన్నిటికీ రక్తం మంచిగా ఉంటే అన్ని అవయవాల పనితీరు మంచిగా ఉంటది. సో ఆ రక్తనాళాలలో ఈ ఎక్కువైన కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయి రక్తనాళాలన్నీ సన్నగా చేస్తుంటది లోపల. సో దాని ద్వారా రక్త ప్రసరణ తగ్గి ఆ అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలా హార్ట్ అటాక్ అంటే గుండెకు వచ్చే రక్తనాళాలలో పూడికలు వచ్చి రక్తం సరఫరా ఆగిపోవడాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. సిమిలర్ గా మనకు బ్రెయిన్ కి సప్లై చేసే రక్తనాళాలలో వచ్చే పూడికల ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటది. సో అందుకే అధిక మోతాదులో ఉండే కొలెస్ట్రాల్, మెయిన్ గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గానీ ట్రైగ్లిజరైడ్స్ గానీ ఇవన్నీ మనకు చాలా డేంజరస్. సో వాటిని కంపల్సరీ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 801-999-990.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే ఈ హై కొలెస్ట్రాల్ అనేటువంటిది, దీని సింప్టమ్స్ ముందుగానే ఏమన్నా బయటపడతాయా?
0: దీనికి అసలు సింప్టమ్స్ అనేవి ఉండవు, అందుకే చాలా డేంజర్. ఇది కూడా చెప్పాలంటే సైలెంట్ గా కిల్ చేస్తుంది అన్నట్లు. సో మనము రక్తం టెస్ట్ ఇచ్చి దాంట్లో లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటేనే అది ఎంత మోతాదులో ఉందనేది తెలుస్తుంది. లేకపోతే అది సైలెంట్ గా డిపాజిట్ అవుతూ ఉంటది. ఎప్పుడో ఒకసారి మనకు అది హార్ట్ అటాక్ రూపంలో గానీ బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో గానీ బయటపడేది ఉంటది. సో దీనికి ఎలాంటి చెస్ట్ పెయిన్ గానీ, గిడ్డీనెస్ గానీ, ఆయాసం గానీ ఎలాంటి వార్నింగ్ సైన్స్ అనేది ఇవ్వదు. ఇది మనము బ్లడ్ ద్వారా తెలుసుకుంటేనే తెలిసేది. కాబట్టి ఇలా సింప్టమ్స్ ఉంటే మనం అలర్ట్ అయిపోతాము, ఏదైనా చేస్తాం. సింప్టమ్స్ లేకుండా డామేజ్ చేస్తుంది కాబట్టి చాలా డేంజరస్.
1: సో మరి ఇందాక మీరు చెప్పినారు లిపిడ్ ప్రొఫైల్ అని, మంచి కొలెస్ట్రాల్ ఉంది, ఎంత చెడు కొలెస్ట్రాల్ ఉంది, అట్లాగే మీరు ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా ఉన్నాయి, టోటల్ కొలెస్ట్రాల్ ఎంత అనే విషయం తెలుస్తుంది. మరి ఎవరెవరు ఈ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకోవాలి, ఏ వయసు వారు చేయించుకోవాలి?
0: 30-35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒక్కసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం బెటర్, లిపిడ్ ప్రొఫైల్ అనేది. లేదు, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితులలో ముందే చెక్ చేసుకోవాలి అంటే, షుగర్ ఉండడం, డయాబెటీస్ ఉండడం, హై బ్లడ్ ప్రెషర్ ఉండడం, ఒబేసిటీ, ఊబకాయం ఉండడం, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ, హార్ట్ అటాక్ యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, అంటే మగవాళ్లలో అయితే less than 55 ఇయర్స్లో, ఆడవాళ్లలో అయితే less than 65 ఇయర్స్లో, వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా తక్కువ ఏజ్ లోనే ఎర్లీగా after 20 ఇయర్స్లోనే లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎర్లీగా చేసుకోవడం మంచిది.
1: అయితే మీరు ఇందాక ఒక మాట చెప్పినారు హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనేటువంటి విషయాలు. అయితే మరి ఈ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అన్నారు, ఎల్డిఎల్ ఎంత మెయింటైన్ చేయాలి ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి అంటే, ఎల్డిఎల్ ఎంత ఉండాలి?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎల్డిఎల్ కామన్ మ్యాన్ less than 100 బ్లడ్ లో మెయింటైన్ చేస్తే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే ముప్పు నుంచి చాలా వరకు రక్షించబడతారు. రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ అంటే చక్కెర వ్యాధి గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ గానీ, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు less than 70 మెయింటైన్ చేయాలి. అదే ఆల్రెడీ 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, పదే పదే ఇలాంటి ప్రాబ్లమ్ కి ఫేస్ చేసిన వాళ్ళు less than 55 మెయింటైన్ చేయాలి. వీళ్ళల్లో కూడా ఇంకా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇంకా 1-2 సార్లు కాకుండా చాలా సార్లు వచ్చిన వాళ్ళు ఉంటాయి హార్ట్ స్ట్రోక్ అని.

0: కాదు, చేతి నరాలలో, కాళ్ళ నరాలలో కూడా డిసీజ్ ఉంటుంది, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు దాన్ని. సో ఇలాంటివి కూడా వచ్చిన వాళ్ళు లెస్ దెన్ 30 కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి డాక్టర్ మనకు చెప్తాడు ఎంత మీకు ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రమాదాలను మనం తప్పించుకోవచ్చు అనేది మనకు చెప్తారు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8019999990.
3: అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గించుకోవాలి? దానికి ఏదన్నా ఆహారమా, లేకపోతే వ్యాయామా, ఇంకా ఏమన్నా మందులా? ఎలా అయితే మనం ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు?
0: ఈ చెడు కొలెస్ట్రాల్ ని మనం తగ్గించుకోవాలంటే 2 పద్ధతులు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం రోజువారి జీవన శైలిలో చేసుకునే మార్పులు. వాటి వల్ల కూడా బెనిఫిట్ లేదు, వాటి వల్ల కూడా తగ్గడం లేదు అంటే నెక్స్ట్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ గా మనము ఎక్కువ కూరగాయలు తినడము, ఫ్రూట్స్ తినడము, హోల్ గ్రెయిన్స్, పప్పు ధాన్యాలు, నట్స్ లైక్ ఆల్మండ్స్, వాల్నట్, ఫిష్, హెల్దీ ఆయిల్స్ ఇవి తీసుకోవడం వల్ల, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, రోజువారీ శారీరక వ్యాయామం కనీసము 150 మినిట్స్ పర్ వీక్ లేదా 30 మినిట్స్ వాకింగ్ ఇన్ ఏ డే విత్ 2 to 3 times జిమ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు, అలా చేసుకోవడము, అండ్ సరైన నిద్ర, క్వాలిటీ స్లీప్, 6 to 8 hours క్వాలిటీ స్లీప్ ఉండడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, యోగా, మెడిటేషన్ ఇలాంటి పద్ధతులు అలవాటు చేసుకోవడం, ఇవి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతుల్లో మనం మాక్సిమం 20-25% తగ్గుతుంది. ఇవి చేసినా మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఎల్డిఎల్ లెవెల్స్ హై ఉన్నాయనుకోండి, విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, మనం అప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా స్టాటిన్స్ అంటారు. ఆ స్టాటిన్స్ అనేవి మనం వాళ్ళకున్న ఎల్డిఎల్ లెవెల్స్ ని బట్టి, బేస్ లైన్ ఎల్డిఎల్ ఎంత ఉంది, వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ ని చూసి వాళ్ళకు తగినంత మోతాదులో మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దాని తర్వాత మంత్లీ గానీ, సెకండ్ మంత్లీ గానీ చెక్ చేసుకుంటాం. మనం పెట్టిన డోస్ కి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది మనం అనుకున్న టార్గెట్ లోపలికి వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. మనం టార్గెట్ లోకి రాలేదు అంటే ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన వర్కౌట్ కూడా, లైఫ్ స్టైల్ చేంజెస్ లో కూడా ఇంకా మార్పులు చేసుకో, ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుంది అన్నట్లు మనం. సో అలా స్లోగా ఎడిషన్, అంటే ఒకటే స్టాటిన్ కాకుండా నాన్ స్టాటిన్ మెడికేషన్స్ కూడా ఉంటాయి, ఇవి పడని వాళ్లకు అవి యాడ్ చేస్తాం. సో అలా అట్లా 2 to 3 రకాలు ఉంటాయి మనకు. కొందరికి ఇవి 3 రకాల మెడిసిన్స్ వాడినా కొందరికి కంట్రోల్ అవ్వదు. వాళ్లకు 6 monthly ఇంజెక్షన్ కూడా ఒకటి దొరుకుతుంది మనకు, ఇంక్లిజిరాన్ అని, చర్మం కింద ఇన్సులిన్ లాగా తీసుకునే ఇంజెక్షన్ ఉంటుంది. అది చాలా మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు. అంటే రోజు టాబ్లెట్లు తీసుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది, కొందరు మధ్యలో మానేస్తారు. సో అలాంటి హై రిస్క్ లో ఉన్న వాళ్ళు క్రమంగా పాటిస్తున్నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలాగే హై ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే బెస్ట్ ఆప్షన్ ఆ 6 monthly ఇంజెక్షన్ అనేది మనం తీసుకోవాలి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ లైఫ్ టైం వాడాలా ఈ మందులు అనేది చాలా మంది అడుగుతుంటారు.
3: అంటే
0: నార్మల్ రాగానే మానేయొచ్చా అని అడుగుతుంటారు. లేదు, మనము నార్మల్ ఎందుకు వస్తాము అంటే మెడిసిన్స్ వాడడం వల్ల వస్తాము. మనం మెడిసిన్స్ ఆపేస్తే మళ్ళీ ఆ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మళ్ళీ ఆ లెవెల్స్ పెరిగినాయంటే మెల్లిగా అది రక్తనాళాల్లో పేరుకుపోవడం స్టార్ట్ అవుతుంటది. అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్లు. అది హై లెవెల్స్ ఉన్నప్పుడల్లా అది కొంచెం కొంచెం కొంచెం అట్లా డిపాజిట్ అవుతూనే ఉంటది అన్నట్లు. మనం తక్కువ మెయింటైన్ చేయాలి. ఎలాంటి పద్ధతులు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం లిపిడ్ ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తున్నామా లేదా రెగ్యులర్ ఇంటర్వెల్ లో చెక్ చేసుకుని మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటది. ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాసెస్ అన్నట్లు. ఆ కొలెస్ట్రాల్ పెరగడము, మనం తగ్గించడము, ఎన్ని రోజులు హై కొలెస్ట్రాల్ కి ఎక్స్పోజ్ అవుతాయో బ్లడ్ వెజల్స్ అంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ గా ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్లకు చాలా ఉన్న యూత్ వీళ్ళంతా బేకరీ ఫుడ్ తీసుకోవడము, బయట ఫుడ్ తీసుకోవడము, అందుకే ఇప్పుడు వాళ్ళు చాలా ఎర్లీగా హై కొలెస్ట్రాల్ డైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొని, సో వాళ్ళ 20 ఇయర్స్ నుంచే వాళ్ళ బ్లడ్ వెజల్స్ అనేవి

0: కొలెస్ట్రాల్కి ఎక్స్పోజ్ అవుతున్నాయి. అందుకే ఒకప్పుడు 60-70 చూసేవాళ్ళం హార్ట్ అటాక్స్ అంటే, ఇప్పుడు 30-40 కామన్ ఎందుకైంది అంటే తక్కువ ఏజ్ లో వీళ్ళు ఆ హై కొలెస్ట్రాల్ డైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది మెల్లగా డిపాజిట్ అవుతుంది 15-20 ఇయర్స్ లో. సో 40 ఇయర్స్ కల్లా అది హార్ట్ అటాక్ రూపంలో బయటపడుతుంది. సో అందుకే మనము చిన్నప్పటి నుంచే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న హార్ట్ హెల్దీ డైట్ ఇవన్నీ పాటిస్తూ ఉంటే, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. సో ముఖ్యంగా మనం శ్రోతలకు చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ మీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోండి. దాంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనం అనుకున్న టార్గెట్ లోపల ఉందా లేదా అనేది చూసుకోండి. సో రెగ్యులర్గా మంచి ఆహారం తీసుకోండి, క్రమంగా వ్యాయామం చేయండి, మంచి నిద్ర, స్ట్రెస్ తగ్గించుకొని హార్ట్ అటాక్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా కొలెస్ట్రాల్ అంటే ఏంటి, చెడు కొలెస్ట్రాల్ అంటే ఏంటి, గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి మొదలైన విషయాలు మా శ్రోతలకి చాలా చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
2: శ్రోతలు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రాగాల మాలిక సినీ రంజని. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినే పాట రాజా. సినిమా కోసం చిత్ర గారు పాడిన ఈ పాటను విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని. ఇప్పుడు వినే పాట భాగమతి. సినిమా కోసం శ్రేయా ఘోషాల్ పాడిన ఈ

0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
1: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్లకోమా, మోతిబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినే పాట భలాదూర్. సినిమా కోసం కారుణ్య గారు పాడిన ఈ పాటను

శ్రోతలింతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9:47. హృదయ రాగాలు. శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం.

హృదయ రాగాలలో ముందుగా వినే పాట. శ్రావణ మాసం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పోచంపాడ్ నుండి అనూష, కరుణాకర్, రాజు, మోక్షిత, నిశాంత్, రామరాజు, భారతి, విమల మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, వీరందరి కోసం శ్రావణ మాసం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు మానవిక పాడిన ఈ పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ బలరాం జాదవ్,
2: ఎత్తు వంకర పిల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
2: డాక్టర్ బలరాం జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ

0: ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
7: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
8: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
7: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
8: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
7: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
8: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
9: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత వినే పాట ఖడ్గం సినిమా నుండి పాటను వినిపించమని మనకు రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాంజ్, ఆర్యన్ మరియు వారందరి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం ఈ పాట వినేద్దాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇంద్ర సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న మన శ్రోతలు నిజామాబాద్ జిల్లా పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, సత్య సంతోషిని, నిత్య సంతోషిని వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు. మీరు వాట్సాప్ సందేశం పంపించాల్సిన నెంబర్ 8462245066 అనే నెంబర్ కి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
6: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
10: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
11: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
12: హృదయ రాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
13: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026.

0: భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సైబాట్,
1: గజ్జా బబలా
2: సైబాట్,
1: నడుగులో కామరా
2: సైబాట్,
1: బుర్రద పుల్లా
2: సైబాట్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత వినే పాట అబ్బాయి గారు సినిమా నుండి పాటను వినిపించమని మనకు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయకీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు రిక్వెస్ట్ పంపించారు ఆర్మూర్ నుండి. రాధా, కుమారస్వామి, రియాన్స్, సహర్ష మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు ఖైదీ సినిమా నుండి ఈ పాటను వినిపించమని. మరి వీరందరి కోసం, ఖైదీ సినిమా కోసం పి సుశీల గారు మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు. మీరు వాట్సాప్ సందేశం పంపించాల్సిన నెంబర్ 8462245066 అనే నెంబర్ కి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి. రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

హృదయ రాగాలలో తర్వాత వినే పాట మావి చిగురు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం సింగరాయపల్లి నుండి అంకం నరసింహులు, అనిత, రాహుల్, సాయినాథ్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం మావి చిగురు సినిమా నుండి ఈ పాటను విందాము.

0: మరికొంచెం త్వరగా పోని. బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.
2: దొంగలో బందిపోట్లో వస్తున్నట్లా గావు కాగలేమిట్రా, వచ్చేది పెళ్లివారేగా.
3: బాగుందయ్యో ముసలాయన, వచ్చేది మగ పెళ్లి వారు. కబుర్లాడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
2: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి అయినా ఏది ఇంకా.

0: బాబాయ్ కుర్రాడు కాస్త తొందర పడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి.
1: వధువు వస్తున్నది.
2: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
0: బాబాయ్ మీ పీసాల సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి.
1: వధువు వస్తున్నది.
2: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
0: నీ మొహం. ఆవిడ మా పిన్ని. పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి కూతురు అనుకున్నట్లున్నాడు. అసలు హీరోయిన్.

0: అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురు గారు.
2: పాటమ్మా, పాడేస్తే పోలా.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత వినే పాట ముత్యమంతా ముద్దు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్ జానకి పాడిన ఈ పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరగా వినే పాట యువరాజు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా నుండి శ్రీనివాసరావు, గంగా భవాని మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు పాడిన

శ్రోతలు ఇంతవరకు హృదయ రాగాలు శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ మెసేజ్ ద్వారా సందేశం పంపించి తలు కోరుకున్న పాటలను వినే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సును ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. మేడ్చల్ జిల్లా తిరుమల మిడోస్ లక్ష్మీ గణపతి కాలనీలోని 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు, మల్లారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 22A బాధితుల పక్షాన పోరాడతామన్నారు. హరిద్వార్లో జరిగిన ఏషియా వ్యవసాయ సేంద్రీయ ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది. ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహారాజ్ చేతుల మీదుగా అధికారులు అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు నిన్న ముగిసింది. జర్నలిస్టుల వృత్తిపరమైన అభ్యున్నతి, నైపుణ్యం పెంపు, సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. సదస్సులో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ప్రెస్క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ విజయకుమార్రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్ లో పర్యటిస్తుంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్యం చేస్తూ తయారీ, సెమీ కండక్టర్లు, స్టార్టప్లతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు, సహకారం పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. H1N1 కి సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. సాధారణ ఇన్ఫ్లుయెంజా లాగా ఇది తగ్గుతుందని, చిన్నపిల్లలు, వృద్దులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు జాగ్రత్త వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా 150,000 మందికి క్లౌడ్ AI నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు NSDC, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. టియర్ 2, టియర్ 3 నగరాల యువతకు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ఉమ్మడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఇరు సంస్థలు తెలియజేశాయి. FIH హాకీ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ను భారత మహిళల జట్టు డ్రాగా ముగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గోల్స్ నమోదు కాకపోవడంతో మెరుగైన రికార్డు ఆధారంగా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 10:05. ఎవరిదిన హిట్స్ 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రం నుండి పాటల్ని మీరు వాట్సాప్ ద్వారా అడగవచ్చు. మా వాట్సాప్ నెంబర్ హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 0852 ఈ నెంబర్కి పాట పూర్తి వివరాలు, మీ వివరాలు సందేశం ద్వారా తెలిపినట్లయితే మీరు అడిగిన పాట మేము వినిపిస్తాం. కేవలం 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటల్ని మాత్రమే ఎవరిగ్రీన్ హిట్స్ లో అడగాల్సి ఉంటుంది. ముందుగా సోలో బ్రతికే సో బెటరు ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట కోసం చాగనంపల నుండి శ్రీను సందేశాన్ని పంపించారు. ఇంకా హస్తనపురం ఈస్ట్ నుండి కన్నిగారి సత్యనారాయణ, ఇంద్రావేణి, మేధాంశ్, అనిరుద్ శ్రేయాంశ్ కూడా

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటలను వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు వినబోతున్న పాట భీష్మ చిత్రంలోనిది. ధనంజయ్, అమలా చేబోలు గానం చేశారు. కసర్ల శ్యామ్ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం. ఈ పాట కోసం కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బొబ్బూరు సదానంద్, సత్యమా శ్రీధర్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ సౌందర్య ఇంకా వేరే కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2020లో విడుదలైన చిత్రాల నుంచి పాటల్ని ఈరోజు గీతామాదిరి పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఆచార్య చిత్రంలో గీతామాదిరి పాడిన పాటను వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేళ్ల లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ కోరుతున్నారు. ఇంకా ఏదైనా చిరంజీవి పాట మా కోసం అంటూ శ్రీనివాస్ కట్టాల నుండి వీరి కోసం ఈ పాట

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి

0: పాటల్ని ఎవర్ గ్రీన్ హిట్స్ లో కోరుకోవచ్చు. ఇప్పుడు మరి వినబోతున్న పాట డిస్కో రాజా చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం. ఈ పాట కోసం మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం అంటూ నరహరి లక్ష్మి భానుతేజ మృదుల ఉదయ కిరణ్ ఉదయరేఖ భాను రియాన్స్ హన్మహిత్ వీరంతా చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుండి సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మా కోసం కూడా అంటూ సోమయ్య ఆత్మకూరు నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట.
1: దింతికి పప్ప
2: దిగిడి దిగిడి
1: దింతికి పప్ప
2: దింతికి పప్ప
1: దిగిడి దిగిడి
2: దింతికి పప్ప

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అలవైకుంఠపురంలో చిత్రంలోనిది. అర్మాన్ మాలిక్ గానం చేశారు. రామజోగి శాస్త్రి గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం. ఈ పాట కోసం సూర్యం, సిరి, అభిరామ్, శివానందన్, రాధిక, వెంకట, సృజన, తేజ, చందన్ విక్రమసింహంపురం నుండి వీరు సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే సినిమాలో పాట కోసం నారాయణ, రేఖ, గోపాలకృష్ణ, భానుశ్రీ వన్నెల్కే గ్రామం నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయం సమయం 10:30, 11 గంటల వరకు ఎవరిదైన హిట్స్ కార్యక్రమం కొనసాగుతుంది. 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి పాటల్ని మాత్రమే ఎవరిదైన హిట్స్ లో మీరు అడగొచ్చు. జనరంజనిలో ఎవరి పాటలైతే వచ్చాయో, ఎవరి పేర్లైతే చదవడం జరిగిందో, మరి వారు ఎవరిగ్రీన్ హిట్స్ కి మళ్లీ మళ్లీ పంపించొద్దు. ఎందుకంటే ఎవరి పేర్లైతే రాలేదో వాళ్లకి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి వచ్చిన వాళ్లే మళ్లీ మళ్లీ మెసేజెస్ అయితే పెట్టకండి. ఇప్పుడు వినబోతున్న పాట పలాస చిత్రం పాట కోసం రఘు కుంచే గానం సంగీతం, ఉత్తరాంధ్ర జానపదం గీతం ఇది. ఈ పాట కోసం విష్ణు యాదవ్, సునీల్ రాజ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే పాట కోసం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం నుండి లక్ష్మణ్, నవనీత, నికిత, నితిన్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు

ఎవర్గ్రీన్ హిట్స్ లో 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటలను వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బ్లేజ్ రనినారెడ్డి పాడిన పాట. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. సరిలేరు నీకెవరు చిత్రంలోనిది. ఈ పాట కోసం ఆదిత్య, భాగ్యలక్ష్మి, మహేష్, మున్నా, చిన్నారి, చూడామణి, కుమార్ కాకినాడ టౌన్ నుండి, ఇంకా బుట్టబొమ్మ పాట కోసం మెసేజ్ చేశారు. కానీ మరి ఆ పాట వినిపించి చాలాసేపు అయిందండి, అందుకని మీకోసం కూడా ఇదే పాటని వినిపిస్తున్నాను. నిజామాబాద్ నందిపేట మండలం వన్నెల్కే నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గిన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆకాశమే నీ హద్దురా. ఈ చిత్రం నుండి ది గానం చేశారు భాస్కర్ పట్ల రవికుమార్ గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాట కోసం మీనా అనిల్ నితిన్ పార్థివ్ స్కంద నిషితా సాయి కిరణ్ నల్లకుంట హైదరాబాద్ నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా జానకపేట నుండి శ్యాంలాల్ జగన్మోహన్ రాజేష్ ఆరాధ్య సాయి సోను సందేశాన్ని పంపించారు. ఇంకా నందిపేట నుండి వెంకటేష్, నిజామాబాద్ గుమ్మస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్ లావణ్య హేమచంద్ర లతిక వీరందరి కోసం ఈ పాట.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2020 విడుదలైన చిత్రాల నుండి పాటల్ని మరి ఇప్పుడు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ సునీత పాడిన పాటను వినబోతున్నారు. చంద్రబోస్ గీతం, అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాట కోసం చిలకలగూడు సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా ఇదే పాట కోసం జగిత్యాల కోరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్ సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మాకోసం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కలర్ ఫోటో చిత్రంలోనిది. కాలభైరవ గానం చేశారు, సంగీతం కూడా కాలభైరవే. కిట్టు విశ్వప్రగడ గీతం. ఈ పాట కోసం నిజామాబాద్ పోతంగల్ నుంచి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం అంటూ ధర్మవరం పార్థసారథి నగర్ నుండి రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, పార్సిగుట్టు సికింద్రాబాద్ నుండి భాగ్యమ్మ, వెంకటేష్, ఆర్మూర్ నుండి రాధ, కుమారస్వామి, సహర్ష, శ్రీయాంశ్, సికింద్రాబాద్ నుండి స్వర్ణలత, శ్రీనివాస్, వీరందరి కోసం ఈ పాట

ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట జాను చిత్రంలోనిది. ప్రదీప్ కుమార్ గానం చేశారు. సిరివెన్నెల గీతానికి గోవింద వసంత సంగీతం. ఈ పాట కోసం రాకేష్ ఫరీద్ నందిపేట నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే పాట కోసం వరంగల్ శ్రీరాములపల్లి నుండి శ్రీనివాస్ రమాదేవి, సాయి కిరణ్, సాయి కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, గూడూరు నుండి మహేష్ సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మా కోసం అంటూ ఏదనూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ గొల్లేపల్లి నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. ఈ సాయంత్రం 5:30 కాంగ్రెస్ నేతల అత్యవసర జూమ్ సమాపేశం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డిసిసి అధ్యకులు, ఎమ్మెల్యేలు, ఎన్ఆర్ఐ, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ నెల 20వ తేదీన రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై చర్చించేందుకు ఈ రోజు కృష్ణా బోర్డు పరిధిలోని త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. సభ్యులైన బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఏఎన్సీలు హాజరవుతారు. ప్రభుత్వం ఏకపక్షంగా పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాగా జీవో నెంబర్ 97 తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఈ నెల 20వ తేదీ రాష్ట వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు ఏబీవీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాంగ్రెస్ 1000 రోజుల దగాపాలనంటూ బీఆర్ఎస్ సమర పేరు చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్ లో పర్యటిస్తోంది. దేశవ్యాప్తంగా 100,000 మందికి క్లౌడ్ ఏఐ నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు ఎన్ఎస్డిసి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:02 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతో. ఈరోజు అలనాటి మేటి నటి శ్రీమతి అంజనీ కుమారి గారి జయంతి. అదేనండి, అపర సీతమ్మగా తెలుగువారికి సుపరిచితమైన అంజలీదేవి గారి జయంతి. 5 దశాబ్దాల సినీ ప్రస్థానం, 480కి పైగా చిత్రాలు, ఎన్నో అత్యద్భుతమైన పాత్రల్లో నటించి జీవించిన అభినేత్రి అంజలీదేవి గారు. వారిని ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ వారి పాటల పూదోటలో షికారు చేద్దాం మన గుర్తుకొస్తున్నాయిలో. మరి అంత మంచి పాటలు వినాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అలనాటి మేటినటి అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మరి అంజని కుమారి గారు అంజలిదేవిగా ఎలా మారారు ఆ విషయాలని మాట్లాడుకుందాం. 1927 సంవత్సరంలో ఆగస్టు 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు అంజనీ కుమారి. 8 వయసులో రాజా హరిశ్చంద్ర నాటకంలో లోహితస్థుడిగా బాలనటిగా రంగస్థలంపై తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చదువు, సంగీతం, నాట్యం అంటే చిన్నతనం నుండే చాలా ఇష్టం ఆవిడికి. అందుకే కాకినాడలో ఒక క్లబ్ లో నటన నేర్చుకుంటున్నప్పుడు పరిచయమైన ప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల ఆదినారాయణరావు గారిని ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చారు అంజనీ కుమారి. మరి అంజనీ కుమారి అంజలిదేవి గా ఎలా మారారు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నటి అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతి సందర్భంగా. సంఘం చిత్రంలో పాట విన్నారు ఇప్పుడు. అసలు ఆ పాటలో అంజలిదేవి గారు, వైజయంతిమాల గారు ఇద్దరు ఎంత అందంగా ఉంటారు కదా. మరి అంజనీ కుమారి అంజలిదేవిగా ఎలా మారారు ఆ విషయాలన్నీ చెప్తానన్నాను కదా. భర్త ఆదినారాయణరావు గారి ప్రోత్సాహంతో సినిమాల్లోకి నటన ప్రారంభిద్దామని అనుకున్నారు. మరి 1947 చిత్ర నిర్మాత అయిన సి పుల్లయ్య గారు గొల్లభామ చిత్రంతో అంజలిదేవి గారిని పరిచయం చేశారు. మరి అంజనీ కుమారి పేరు కన్నా నీకు అంజలిదేవి అనే పేరు బాగుంటుందమ్మా అంటూ వారు ఆ పేరుతోనే పరిచయం చేశారన్నమాట సినీ పరిశ్రమకి. అభినేత్రిగా గొల్లభామ తొలి చిత్రంలోనే మోహిని అనే నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రను పోషించి నటిగా మంచి గుర్తింపు పొందారు అంజలిదేవి గారు. ఈ సినిమాతోనే ఆమె అసలు పేరు అంజనీ కుమారిని శాశ్వతంగా అంజలిదేవిగా మార్చేశారు పుల్లయ్య గారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మంచి మంచి పాటలు వింటూ అంజలిదేవి గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:18 దాటి 18 సెకండ్లు. నటి అంజలీదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకుని. మరి 1947లో గొల్లభామ చిత్రంతో రంగప్రవేశం చేశారని చెప్పుకున్నాం కదా. అయితే 2 సంవత్సరాలు బాగా చాలా బిజీగా ఉన్నారు అంజలీదేవి గారు. 1949వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో ఇక అంజలీదేవి గారి పని అయిపోయింది అని అనుకున్నారట సినిమా పరిశ్రమలో అందరూ. ఎందుకంటే ఒక అగ్ని ప్రమాదం. 1949వ సంవత్సరంలో గొల్లభామనే తమిళంలో మంగయ్యార్ కరసి అని తీస్తున్నప్పుడు ఒక సన్నివేశంలో ముఖం మీదకి మంటలు ఎగిసేలా రావడంతో అంజలీదేవి గారి ముఖం కాలి స్పృహ తప్పి పడిపోయారట. హాస్పిటల్లో దాదాపు 3 నెలలున్నాక కోలుకుని మళ్లీ నటించడం కేవలం దైవకృపగా చెప్పేవారు ఎన్నో ఇంటర్వ్యూస్ లో వారి స్వయంగా. కోలుకొని మళ్లీ నటించడం చాలా, ఆ తర్వాత కూడా చాలా బిజీ అయిపోయారు. అప్పట్లో మనం గమనిస్తే ఎందరో నూతన నటీమణులు అందరూ దూసుకొస్తున్నా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణిని, పరిపూర్ణ శైలిని సంతరించుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఉత్తమ నటీమణి శ్రీమతి అంజలీదేవి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-33-313 లేదా 9-8-99-8-5102 లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఒక సాధారణ రంగస్థల నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి అలనాటి దిగ్గజ నటులతో ధీటుగా నటించి మెప్పించారు అంజలీదేవి గారు. అప్పట్లో మాతృమూర్తి అంటే ఇద్దరు పిల్లలకి తల్లి అయిన తరువాత కూడా హీరోయిన్ గా రంగప్రవేశం చేసి ఒక సంచలనం సృష్టించారు ఆవిడ. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు 480కి పైగా చిత్రాల్లో జయకేతనం ఎగురవేసిన అగ్రనటి అంజలీదేవి గారు. మరి ఆ సువర్ణ సుందరి గురించి మరెన్నో

0: ఇద్దరు లెజెండ్స్ కలిసి పాడిన పాట ఎంత అద్భుతంగా ఉంది కదా. భక్త ప్రహ్లాద చిత్రం నుండి ఆ పాట విన్నారు. గుర్తుకొస్తున్నా వింటున్నారు. స్టూడియోలో సమయం 11:28 దాటి 20 సెకండ్లు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అప్పట్లోనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అనేవారు అంజలి దేవ్ గారిని. ఎందుకంటే ఎన్నో విభిన్నమైన పాత్రలు, కట్టిపడేసే అభినయం, పాత్ర ఏదైనా సరే. ముఖ్యంగా ఉదాహరణకు చెప్పుకోవాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన కీలుగుర్రంలో పగలంతా ఎంతో అందంగా ఉండే రాణిగా, రాత్రి మాత్రం ఏనుగుల్ని, గుర్రాల్ని, జంతువుల్ని తినేసే రాక్షసిగా, ఇక పక్కింటి అమ్మాయిలో హాస్యం పండిస్తూ చెట్టు లెక్కగలవా అంటూ చెంచులక్ష్మిగా, సతీ సక్కుబాయిగా, మరి అపర సీతమ్మగా, అనార్కలిగా, సువర్ణ సుందరిగా, ఇందాకలు మనం విన్నామే భక్త ప్రహ్లాదలో లీలావతిగా. అందుకనే పాత్ర ఎలాంటిదైనా జానపద పౌరాణిక సాంఘికాల్లో తనదైన ముద్ర వేశారు అంజలి దేవ్ గారు. ఇక సాంఘికాల్లో

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలు, ఎంతో ఆత్మీయంగా ఎన్నో మంచి మంచి పాటలను గుర్తు చేస్తున్నారంటూ సందేశాలు పంపిస్తున్నారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియోనిస్తం పద్మిని. ఇక నటించిన సినిమాలన్నీ విజయాలే. బాలరాజు, పాండురంగ మహత్యం, జయభేరి, సతీ సక్కుబాయ్, అంజలీదేవ్ గారి భర్త అయిన ఆదినారాయణరావు గారితో కలిసి అంజలి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో క్లాసిక్ పీరియాడికల్ చిత్రాలను అందించారు ఆ దంపతులిద్దరూ కలిసి. అనార్కలి, సువర్ణసుందరి, భక్త తుకారాం, ఇలా వారి సంస్థ నుండి వచ్చిన ఆణిముత్యాలనే చెప్పుకోవాలి. తెలుగు, హిందీ మరియు తమిళంలో దాదాపు 28 చిత్రాలు నిర్మించారు వారు. ఇక అంజలీదేవ్ గారి సినీ జీవితంలో లవకుశ ఆ చిత్ర ప్రస్తావన లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగించలేనేమో. లవకుశ అనేది ఒక క్లాసిక్. శ్రీరాముడుగా ఎన్టీ రామారావు గారు, సీతమ్మగా అంజలీదేవి. అసలు తెలుగులో ఎన్ని వెర్షన్ల రామాయణంతో ఉన్న కథలు వచ్చినా సరే సీతారాములంటే వారిద్దరే మన కళ్ళకి కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చెరిగిపోని సినీ సంతకంగా నిలిచారు అపర సీతమ్మగా అంజలీదేవి గారు. మరి లవకుశ చిత్రం నుండి సీతమ్మగా వారి పాటను వినేద్దామా?

0: ఎంత అద్భుతమైన పాట! అసలు కళ్ళకి ఇట్లా ముందు కనిపిస్తూ ఉంటారు సీతమ్మ వారిగా అంజలిదేవి గారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే మా సీతమ్మ తల్లి వచ్చింది, మా సీతమ్మ తల్లి వచ్చింది అంటూ పాదాభివందనం చేసేసేవారట ఊళ్ళో జనాలంతా. ఇంకొక విషయం, ఊర్లో అంటే గ్రామాల్లో షూటింగ్కి వెళ్ళినప్పుట చాలా మంది రైతులు వరి పండిస్తూ ఉంటారు కదా, వరి కంకులు తెచ్చి ఆ దేవతకే నివేదన చేస్తున్నాం, మా సీతమ్మ వారికే తొలిసారిగా ఈ వరి కంకులు నివేదన చేస్తున్నామంటూ భావించి దండం పెట్టేసేవారట. అంతటి ప్రభావం, అంతటి గొప్ప పాత్రని పోషించిన ఉత్తమ నటి మన అంజలిదేవి గారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు

0: టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అంజలి దేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జయంతిని పురస్కరించుకుని స్టూడియోల సమయం 11:40. ఇలా మంచి మంచి పాటలు మంచి మంచి మాటలు చెప్పుకుంటూ ఉంటే సమయం అస్సలు తెలియదు కదా. శాస్త్రీయ నృత్యంలోనే ఉన్న పట్టు వల్ల పౌరాణిక జానపద చిత్రాల్లో ఆమె చేసిన నృత్యాలు సినిమా విజయాలకి కీలక పాత్ర పోషించాయంటారు సినీ విమర్శకులంతా. అంతేకాదు, అప్పట్లో అప్పటి కాలంలోనే మహిళా నిర్మాతగా పెద్ద సంచలనాన్ని సృష్టించారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వంటి ఉద్దండులతో ఎన్నో చిత్రాల్లో నటించారు. వారే కాదు, రంగారావు గారితో కూడా చేసిన భక్త ప్రహ్లాద లీలావతి పాత్ర ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. ఇంకో విషయం చెప్పుకోవాలి, అక్కినేని గారి కుటుంబం ముఖ్యంగా అన్నపూర్ణ గారితో, అక్కినేని సతీమణి అయిన అన్నపూర్ణ గారితో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేదిట అంజలీదేవి గారికి. ఎందుకంటే మద్రాసులో వారి ఇల్లు రెండు పక్క పక్కనే ఉండేవట. గోడ మించి, మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, గోడ మించి గోడ దూకి వచ్చి వారితో షటిల్ ఆడేవారట, అన్నపూర్ణ గారితో షటిల్ ఆడేవారట. ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూస్ లో సభాముఖంగా చెప్పారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంతటి అనుబంధం ఉంది వారికి. మరి మరొక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అనార్కలి చిత్రం ఇంకొక మైలురాయిని చెప్పాలి. అందుకే అంజలీదేవ్ గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఆనాటి మేటి నటిగా. పాత్రకి ప్రాధాన్యత ఉంటే చాలు, పక్కన హీరో ఎవరు అని ఆలోచించేవారు కాదట అంజలీదేవ్ గారు. నిర్దోషిలో ముక్కామల్ గారికి, పక్కింటి అమ్మాయిలో రేలంగి గారికి జోడీగా నటించి కూడా విజయం సాధించారు. ఇక కరుణామూర్తిగా ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించిన అంజలీదేవి గారు నిజ జీవితంలోనే కూడా అందరితో

అంతే ఆప్యాయంగా ఉండేవారట. ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్తాను. నిర్మాత కె మురారి గారు గుర్తుండే ఉంటారు. వారు తన ఆత్మకథలో రాసుకున్న ఒక విషయం చెప్పాలి. కళ్యాణ మండపం షూటింగ్ జరుగుతున్నప్పుడు వారు నించున్న చోట సడన్ గా సెట్ లో పైనుండి ఒక పెద్ద లైట్ వారి నెత్తిన పడిపోయిందిట. చాలా పెద్ద గాయమైందిట. రక్తం కారుతుంటే సీన్ లో నటిస్తున్న అంజలిదేవ్ గారు పరుగు పరుగున వచ్చి మేకప్ బాక్స్ లో ఉన్న ఐస్ ముక్కను తీసి చీర చెంగులో పెట్టి తల మీద తగిలిన గాయాన్ని అద్దుతూ, అబ్బా ఎంత పెద్ద దెబ్బ తగిలింది నాయనా అంటూ ఎంతో అనునయంగా ఒక తల్లి బిడ్డను సాకిన తీరుగా బాధపడిపోయారట. అందుకనే సినీ వర్గంలో మొత్తం సినీ పరిశ్రమలో అందరూ అంజలిదేవి గారిని అమ్మా అని ఎంతో ఆత్మీయంగా పిలిచేవారట.

0: గుర్తుకొస్తున్నాయి.
1: నటి అంజలీదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జయంతిని పురస్కరించుకుని స్టూడియో క్లాక్ లో సమయం 11:49 దాటి 10 సెకండ్లు. తెలుగు చిత్రసీమలో నెగిటివ్ పాత్రతో ప్రవేశించి సాత్విక సతీమతల్లి పాత్రలకు ప్రాణం పోసి తెలుగింటి సీతమ్మ అనిపించుకుని నీరాజనాలు అందుకుని తిరిగి తన పక్క హీరో వేషాలు వేసిన అక్కినేని ఎన్టీ రామారావు గారు శివాజీ గణేశన్, జమినీ గణేశన్ లాంటి హీరోలకు వదినిగా అక్కగా కూడా చివరికి తల్లి పాత్రలో కూడా నటించి మెప్పించారు అంజలీదేవి గారు. సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఏమీ లేకుండా ఒక జీవనదిలా సాగిపోయిన వారి

నట జీవితం వారిని ఆల్రౌండర్ అనిపిస్తుంది. అంతే కదా, మరి మన తెలుగుంటి సీతమ్మ అంజలీదేవి గారికి మనం ఎప్పుడు అత్యంత ఆత్మీయులమే, వారు కూడా మనకి ఎప్పుడు అత్యంత ఆత్మీయులే.

ఈ పాట వింటున్నా చూస్తున్నా కూడా అంజలిదేవి గారు ఆ పాట చివరిన స్వామి స్వామి అని పరిగెట్టుకుంటూ వస్తూ వస్తూ పడిపోతారు. ఆ సన్నివేశం ఎప్పుడు మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఈ పాట వింటున్నా అంతసేపు. మరి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు నటి అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకుని. రంగుల రాటం చిత్రంతో నటి రేఖను బాలనటిగా పరిచయం చేసిన ఘనత కూడా అంజలిదేవి గారిదే. ఎప్పుడూ నిగర్విగా క్రమశిక్షణతో ఉండేవారట అంజలిదేవి గారు. అందుకే అందరూ ఎంతో ఆత్మీయంగా ఇందాక చెప్పుకున్నట్టు అమ్మా అని పిలిచేవారట. 4 ఫిల్మ్ఫేర్ పురస్కారం

పురస్కారాలు, గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి పురస్కారం, ఉత్తమ నటిగా రఘుపతి వెంకయ్య పురస్కారం, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు, ఎన్నో సత్కారాలు అందుకున్నారు అంజలీదేవి గారు. ఇక చనిపోయే చివరి రోజుల్లో తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుని మరణించిన తరువాత కూడా సమాజానికి ఉపయోగపడి తన గొప్పదనాన్ని చాటుకున్న అభినేత్రి అంజలీదేవి గారు. తెలుగు సినిమా

0: ఎంత అద్భుతమైన పాట. ఒక నటిగా, ఒక నిర్మాతగా అంజలీదేవి గారి సినీ ప్రస్థానం అజరామరం. కాలం మారినా తరాలు మారినా తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆమె పేరు సుస్థిరం, ఆమె చిరంజీవి. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి నటి అంజలీదేవి గారి జయంతిని పురస్కరించుకుని మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై కనకలత. उपराष्ट्रपति सीपी राधाकृष्णन आंध्र प्रदेश की यात्रा पर हैं. वे आज एलोरा जिले के मुसुनूरू पहुंचे. राज्यपाल एस अब्दुल नजीर और मुख्यमंत्री एन

కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి సాధనా సర్గం అగత్య పాడిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్, రచన రామజోగయ్య శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. ఎస్, శ్రోతలు గుర్తుపట్టి నాకు సందేశాలు పంపించారు. సతీష్, రిషిత, రామ్ ప్రకాష్ గారు, నాగేశ్వరరావు గారు ఎవరు ఆ బైక్ అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియాగా పిలువబడేవారంటూ నాకు సందేశం పంపించారు. మీరు గెస్ట్ చేసింది కరెక్టే. అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియాగా పిలువబడే పద్మశ్రీ కరీముల్ హక్ గారి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. పశ్చిమ బెంగాల్లో జల్పాయిగురి జిల్లాలో గోరోమరా జాతీయ పార్క్ ప్రాంతంలో ధల్బరి అనే ఒక టీ ఎస్టేట్ ఉంది. ఆ టీ ఎస్టేట్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ కరీముల్ హక్. సకాలంలో అంబులెన్స్ సహాయం అందక తన తల్లి మరణించడంతో ఆయన చాలా చలించిపోయారట. చాలా రోజులు మనిషిని కాలేకపోయారని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు. తల్లికి మాట ఇచ్చిన, అంటే తల్లి మరణం తర్వాత కూడా తల్లి దగ్గర మాట ఇచ్చారట, ఇంకెవ్వరికి ఇలా కానివ్వను, వైద్య సహాయం అందేలా చేస్తాను, కానీ చేతిలోనేమో డబ్బులు లేవు, చదువుకోలేదు, పేదరికం చదువుకోకపోయినా సరే వారు చేద్దామనుకున్న మానవ సేవకి ఇవేవీ అడ్డంకులు కాలేదు. మరి ఎలా చేశారు? ధన సహాయం లేకుండా, ఆర్థిక సహాయం లేకుండా, చదువు లేకుండా వైద్య సహాయం ఎలా చేశారు? చెప్తాను ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అంతా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గబ్బర్ సింగ్ చిత్రానికి ఎంఎం ఎవరు పాడారు? కార్తీక్ అండ్ శ్వేతమోహన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన భాస్కర్ భట్ల. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:17 దాటి 45 సెకండ్లు. ఊహించండి, చుట్టూ టీ గార్డెన్స్. అబ్బా, భలే ఉంటుంది, అందంగా ఉంటుంది అనుకుంటాం కదా, కానీ బురదతో నిండిన రోడ్లు, ఇరుకైన సందులు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే అంబులెన్స్ కాదు కదా, ఆటో కూడా వెళ్లలేనటువంటి గల్లీలు. మరి ప్రాణాపాయ పరిస్థితుల్లో నేనున్నానని నించున్నారు కరీముల్. తన ప్రాంతంలో రోగులకు సహాయం చేయడానికి ఆయన తన మోటార్ సైకిల్నే అంబులెన్స్ గా మార్చేశారు. అంటే మొత్తం అక్కడున్న జనాలందరికీ ఒక కొత్త రకమైన వాహనాన్ని చేసి చూపించారట. ఏం చేశారంటే, తన మోటార్ సైకిల్ కి పక్కన సైడ్ కార్ ని అరేంజ్ చేశారు. అంటే మనం, మీకు గుర్తుంటే, సినిమాలో చూస్తూ ఉంటాం, బండి వెళ్తూ ఉంటే పక్కన బామ్మ మాట బంగారు బాట అలాంటి సినిమాలో కనిపిస్తుంది, స్కూటర్ వెళ్తుంటే పక్కనే సైడ్ కార్ ఉంటుంది. కానీ అలాంటిది కాదు, మొత్తం పైన పూర్తిగా కప్పబడి ఉన్న, అంటే షేడ్ ఉన్న, వర్షం పడినా ఎండొచ్చినా ఎలా ఉన్నా సరే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాంటి మోటార్ బైక్ అంబులెన్స్ ని డిజైన్ చేశారనమాట. 1998 తన మోటార్ బైక్ కి సైడ్ కార్ అమర్చారు. మరి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపల ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కూడా అయ్యారట. అంటే ప్రథమ చికిత్స ఎలా చెయ్యాలో నేర్చుకున్నారు. గమనించండి, చదువు రాదు, టీ ఎస్టేట్ లో ఒక కూలీగా పనిచేస్తున్న వ్యక్తి మానవ సేవ చేయాలనుకుని ఇదంతా ఎంతో నిస్వార్థంతో నేర్చుకున్నారు. మరి ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ అయిపోయారు, ప్రథమ చికిత్స చేయడం నేర్చుకున్నారు. మరి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కావాల్సి వస్తే ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వీటన్నిటిని ఈ బైక్ అంబులెన్స్ లో అమర్చుకుని దాదాపు ఇప్పటి వరకు 7,000 మంది ప్రాణాలను కాపాడారట ఈ కరీముల్ హక్. ఉచితంగా ఇదంతా, ఒక్క పైసా కూడా తీసుకోకుండా. ఆఖరికి తన బైక్ లో వేసుకునే పెట్రోల్ కి కూడా ఎవరైనా సంతోషంగా డబ్బులిస్తే ఒక్క పైసా కూడా తీసుకోరట ఈ అపరత్యాగి ప్రాణదాత. మరి అలా అత్యవసర చికిత్స కోసం సకాలంలో ఆసుపత్రులకు చేర్చి ప్రాణదాతగా మారారు. అందుకనే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరూ ఎంతో ఆత్మీయంగా అంబులెన్స్ దాదా అని పిలుస్తారు. అక్కడ పిల్లలైతే వారిని మా ఊరి బాహుబలి అంటారట. అంతటి గొప్ప నోటోరియస్ గా ఉన్నారు ఈ కరీముల్ హక్. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి బాహుబలి అన్నారు కాబట్టి బాహుబలి సినిమా నుండి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు.

0: అక్కడ ప్రజలందరూ ఆయనకి అలాగే ఛత్రం పట్టారు. బాహుబలి చిత్రానికి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వంలో దలేర్ మెహందీ మౌనిమాతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన శివశక్తి దత్త. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:23 దాటి 50 సెకండ్లు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బైక్ అంబులెన్స్ దాద్ ఆఫ్ ఇండియా కరీముల్ హక్ గురించి మాట్లాడుకుంటున్నాం. వారు ఒక సందేశం చెప్తున్నారు అందరికీ, దయగా ఉండండి, సహాయం చేయండి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ సేవకి గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మనం గమనిస్తే ఎక్కడ ఒక టీ ఎస్టేట్ లో పనిచేసే ఒక కూలీగా ఉద్యోగిగా ఉన్న కరీముల్ ఎక్కడ భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అందుకోవడం. అది కదా ఒక మానవత్వం, ఒక మనిషికి ఉండవలసిన అన్ని గొప్ప లక్షణాలు వారిలో అలవర్చుకున్నారు. డబ్బులు ఒకటే కాదు, సహాయం చేయాలనే ఒక సంకల్పం వారిని ఆ స్థితికి చేర్చింది అంటారు కరీముల్ హక్. వారి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ సినిమా బెంగాలీ భాషలో వచ్చింది. అదే బైక్ అంబులెన్స్ దాదా. అదే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు బిశ్వజిత్ ఛా. గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా తన గ్రామమే కాదు, సమీపంలో ఉన్న 20 గ్రామాల్లో ఉన్న ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులనైనా ఆసుపత్రికి ఉచిత బైక్ అంబులెన్స్ సేవలను ద్వారా తరలించారు.

తేయాకు కార్మికుడు, ఒక తేయాకు తోట కార్మికుడి అసాధారణ ప్రయాణం ఈరోజు మనం చైతన్య స్ఫూర్తిలో విన్నాము, వారి గురించి మాట్లాడుకున్నాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. పద్మశ్రీ కరీముల్ హక్ గారి గురించి మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 ఈట్ ఫిట్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా

భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047లో ప్రస్తుతం $4 trillion ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను $30 trillion స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతోరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు, దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ లో భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల

0: కరాల నిబంధనల ప్రకారం మూడు ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్డ్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బేగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరక్కా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కొరపూట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వైపునుంచి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుకలలు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం 4వ చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30కి తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయం ముందు భక్తులు బారతీరారు. సాయంత్రం 4 గంటలకు మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 12 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ రేడియోనిస్తం పద్మిని. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. వర్షాకాలం, వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో అయితే వర్షాలు 3-4 రోజుల నుంచి దంచి కొడుతున్నాయి. అసలు వర్షాలంటేనే వెంటనే గుర్తొచ్చేదేంటి? వేడివేడి గర్మాగరం చాయ్, వేడివేడి బజ్జీలు, పకోడీలు. మిర్చి బజ్జీలో మంచిగా మసాలా ఉల్లిపాయలు వాము దట్టించి తింటే అరే మస్తు ఉంటుంది కదా, సూపర్ కాంబో. అదంతా సరే, ఈట్ ఫిట్ లో ఏదో ఆరోగ్యకరమైన విషయాలు చెప్తానని పద్మిని ఏంటి మిర్చి బజ్జీలు, పకోడీలు, మంచి చాయ్ అంటూ ఏవేవో సంగతులు చెప్పేస్తోంది అనుకుంటున్నారా? చెప్తాను చెప్తాను, అసలు విషయం అక్కడే ఉంది. ఈట్ ఫిట్ అని చెప్పి మరి మిర్చి బజ్జీ పకోడీ ముచ్చట ఏంటి అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మనం తినే బజ్జీలు, అదే మిరపకాయ బజ్జీల్లో మసాలా వాము దట్టించిన బజ్జీల్లో, ఆ బజ్జీల్లోనే దాగి ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సూపర్ ఫుడ్. అది తింటే పొట్టని ఇబ్బంది పెట్టకుండా, ఎన్ని బజ్జీలు తిన్నా సరే ఆ సూపర్ ఫుడ్ పొట్టని ఇబ్బంది పెట్టకుండా, అజీర్తి రాకుండా ఉంచుతుందిట. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? ఇంకో క్లూ ఇవ్వనా అది గుర్తుపట్టడానికి? సంక్రాంతికి చేసుకునే సకినాల్లో తప్పకుండా వేస్తారు. బా, ఎంత రుచినిస్తుందో ఆ సూపర్ ఫుడ్. మరి అదేంటో మీరు గుర్తుపడితే 0402-234-2852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. మరి ఆ సంగతి ఏంటో, ఆ సూపర్ ఫుడ్ ఏంటో, దాంట్లో ఉన్న పోషకాలేంటో, వాటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వారసుడు చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి ఎంఎం మానసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. అదనమాట, ఆ సూపర్ ఫుడ్ వేసుకొని బజ్జీలు భలే భలే వేడివేడిగా తింటే మన పొట్టకి ఏమీ కాదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ గుర్తుపట్టమని మీరు గుర్తుపడితే నాకు సందేశం పంపించమన్నాను కదా. చాలా మంది శ్రోతలు గుర్తుపట్టి నాకు సందేశం పంపించారు. పాషా గారు, శిరీష, సేర్ల వెంకటేష్, భోగ మార్కండే గారు, నరసింహరావు గారు, ఆంజనేయులు, మంగ భాస్కర్, శ్రీకాంతాచారి, ఇంకా చాలా మంది శ్రోతలు గుర్తుపట్టి ఇదిగో అదే ఆ సూపర్ ఫుడ్ అంటే సందేశం పంపించారు. ఇంతకీ ఏంటి ఏంటి ఆ సూపర్ ఫుడ్, ఏంటి దాంట్లో ఉన్న పోషకాలు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:49 దాటి 12 సెకండ్లు. ఇంతకీ ఆ సీక్రెట్ చెప్పేస్తాను, ఇంకా అస్సలు ఆలస్యం చేయను. ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే వాము. వాము అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో వోమా అంటారు, అజ్వైన్ అంటారు, ఎన్నో పేర్లున్నాయి. ఎన్ని పేర్లున్నా దాని పోషకాలు మాత్రం బోలెడని ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఒక సూపర్ ఫైటర్ వాము. ఎందుకంటే వాములో చాలా పోషకాలున్నాయి. ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వాము ఒక అత్యద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఏంటి దీంట్లో ఉన్న ఆ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుందాం. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ఈ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ పద్మిని. స్టూడియోలో సమయం 12:54 దాటి 2 సెకండ్లు. మనకి వెంకటేశం గారు ఒక సందేశం పంపించారు, నువ్వులు వోమ కలిపి నేను రోజు తీసుకుంటాను, నా ఆరోగ్యానికి అదే రహస్యం అంటున్నారు. మరి ఇంకా మీ ఆరోగ్యానికి మీరు వాము ఎలా తీసుకుంటారో నాకు వాట్సాప్ చేయండి. ఇందుకే వర్షాకాలంలో ఎందుకు ఈ వాముని సూపర్ ఫుడ్ అంటారు, ఎందుకు తీసుకోమని వైద్యులు, డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ అందరూ రికమెండ్ చేస్తున్నారు చెప్తానన్నాను కదా. ఎందుకంటే వర్షాకాలంలో వానలు పడుతూ ఉంటాయి, జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది, ఎందుకంటే సూర్యరశ్మి కూడా తక్కువగా ఉంటుంది మనం గమనిస్తే. ఈ వాములో థైమోల్ అనే పదార్థం జీర్ణరసాలను విడుదల చేస్తుందట, అందుకనే మనం తిన్న ఆహారాన్ని తొందరగా అరిగేలా చేస్తుంది. ఇక వేడి నీటిలో వాము మరిగించి తాగితే కొంచెం మనం గమనిస్తే, చిన్నపిల్లలకి ఎవరైనా కడుపు నొప్పి వచ్చిందంటే ఇంట్లో ఉన్న బామ్మలు, అమ్మమ్మలు లేదా అమ్మలైనా సరే కాస్త వేడి నీళ్లు మరిగించి కొంచెం వాము వేసి వడకట్టి ఆ డికాషన్ని లేదా ఆ కషాయాన్ని ఇస్తే నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది అంటూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే అదే కారణం అన్నమాట, ఈ వాములో ఉండే థైమోల్ ఆ కడుపు నొప్పిని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది అంటున్నారు వైద్యులు. ఇంకా ఆయుర్వేద వైద్యులు కూడా ఇదే చెప్తున్నారు. ఈ సీజన్లో ఇంకా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నివారణకి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు వేడి నీళ్లు మరిగించి వాము, కాస్త వాము వేసి చేసే కషాయం బాగా పనిచేస్తుంది అంటున్నారు వైద్యులు. ఇన్ఫెక్షన్ నుండి

రక్షణిచ్చే సూపర్ ఫుడ్ కూడా ఇది. ఎందుకు ఇన్ఫెక్షన్ నుండి ఎలా రక్షణిస్తుంది, ఏముంది ఈ దీంట్లో, ఆ విషయం కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తప్పకుండా ట్యూన్ చేయండి భారతరత్న ప్రతి ఆదివారం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:59 దాటి 55 సెకండ్లు. మరి వాములో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, అందుకే అది ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయంటున్నారు వైద్యులు. తేమతో కూడిన వాతావరణం వల్ల, అంటే ముఖ్యంగా వర్షాకాలంలో, మనం గమనిస్తే కాస్త డల్ గా ఉంటుంది, కీళ్ల నొప్పులు పెరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా పెద్దవాళ్లలో. అలాంటి వాళ్లలో ఈ వాము కాస్త తీసుకుంటే దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నొప్పులు, వాపులను కూడా తగ్గిస్తాయట. మరి జయలక్ష్మి గారు మనకు ఒక సందేశం పంపించారు ఖైరతాబాద్ నుండి. రాత్రి పడుకునేటప్పుడు కొంచెం వాము నోట్లో వేసుకుంటే హాయిగా కడుపు భారం లేకుండా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న రోజులో మనం తిన్న ఆహారం వల్ల మేము అదే పాటిస్తామంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీ సందేశానికి. ఇంతకీ వాము తీసుకోమన్నారని చెప్పి ఎక్కువ తీసుకోకూడదు. మరి ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? వాము ఒకటే కాదు, మీకు గుర్తుందా, వామాకుల్ని కూడా బజ్జీలా వేస్తారు. మరి వామాకులు కూడా మీరు తీసుకుంటూ ఉంటారా? మీరు తీసుకుంటే ఎలా తీసుకుంటారు నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత వామాకులు, మరి వామును ఎలా తీసుకోవాలో ఆ విషయాలన్నీ చెప్తాను.

అల వైకుంఠపురం చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి మంగ్లి పాడిన పాట విన్నారు. సంగీతం వేసెస్ థమన్, రచన కాసర్ల శ్యామ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి వామాకుల్ని కూడా వాడతాం కదా, భలే ఉంటుంది వామాకు బజ్జీ. అందరిళ్లలో సాధారణంగా ఈ వామాకు తాలూకా మొక్క కూడా ఉంటూనే ఉంటుంది. అలా వెళ్ళి పెరట్లోంచి రెండు వామాకులు తెంపుకొని చక్కగా బజ్జీ వేసుకొని తింటే సూపర్ కదా. ఇంకొక విషయం తెలుసా, చంటి పిల్లలు కానీ మామూలుగా పిల్లలు కానీ ఎవరికైనా కడుపులో కాస్త తిప్పినట్టుగా ఉండి వామిటింగ్ సెన్సేషన్గా అనిపించినప్పుడు పెద్దలు వామాకుని వాసన చూడమంటారు. ఎందుకంటే ఆ వాసన చూస్తే ఆ కడుపులో తిప్పు కూడా తగ్గి కాస్త ఉపశమనంగా అనిపిస్తుందట. మరి అనిత గారు మనకు ఒక సందేశం పంపించారు, నేను రోజు వాము పొడి చేసుకుని ఉదయం గోరువెచ్చని నీటిలో తీసుకుంటాను, నాకెంతో బాగుంటుంది అంటున్నారు. అవును, మనం గమనిస్తే మన ఇళ్లలో బామ్మలు అమ్మమ్మలు కూడా వాముని కాస్త వేయించి దూరగా వేయించి పొడి చేసి కొంచెం మొదటి ముద్ద పిల్లలకి పెట్టే మొదటి ముద్దలో అన్నం మీద వామపొడి వేసి

కాస్త నెయ్యి వేసి మొదటి ముద్దని పెట్టేవారు. మరి మీ అందరికీ అది గుర్తొచ్చే ఉంటుంది. మరి మనకి శ్రీపతి బాబు గారు కూడా ఒక సందేశం పంపించారు, వామును వేయించిదే పొడి చేసుకుని నీళ్లలో తాగితే పిల్లలకి ఎంతో బాగుంటుందంటున్నారు. మరి ఇంకా వామును ఎలా తీసుకోవాలి అంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే ఇది ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉందో, ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, అల్సర్స్ని కూడా కలెక్ట్ చేస్తుందట. మరి మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టే సూత్రం గుర్తుంది కదా, మితం హితం. వాముని కూడా ఏ తిన్నా సరే మితంగా తింటే మనకు అది ఎంతో హితం చేస్తుంది. సో ఇన్ని పోషకాలున్నా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా వాముని కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. పిల్లలకి కూడా కాస్త అతి తక్కువ మోతాదులో తప్పకుండా ఇవ్వండి అని చెప్తున్నారు వైద్యులు. సో స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి ఈట్ ఫుడ్. మరి మనకి మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా ఒక సందేశం పంపించారు, మేము కూడా రోజు వాముని తింటూ ఉంటా ఉంటున్నారు, చాలా సంతోషం అండి. ఈట్ ఫిట్లో కార్యక్రమం, ఈట్ ఫిట్లో చాలా మంది బాగుంది, కార్యక్రమం బాగుంది అంటూ సందేశాలు పంపిస్తున్నారు, చాలా చురుగ్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

మ్యాడ్ చిత్రానికి భీమ్ సిసిరిలియో స్వీయ సంగీత దర్శకత్వంలో వర్మన్ కీర్తనతో కలిసి ఆల్పించిన పాట విన్నారు. ఇది ఈనాటి 8 ఫీట్ స్టూడియో క్లబ్ సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమంలో కలుసుకుంటాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని

0: 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, అత్యుత్తమ సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి లేనందున సీఎం కేవలం బ్రిటన్ పర్యటన మాత్రమే పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములై తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన లండన్లో ప్రవాస తెలుగు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సీఎం తెలంగాణకు మంచి రాయబారులుగా నిలవాలని ఎన్ఆర్ఐలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ధర్నా చౌక్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటం మొదలుపెట్టినట్టు తెలిపారు. సర్టిఫికెట్లు అందక సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
1: మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి 500,000 మంది విద్యార్థులు కేవలం 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. ఫీజు బకాయిలు ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈ రోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మన మాట ఉస్మానియా విశ్వవిద్యాలయం వెళ్లారు, 1,000 కోట్లు ఇస్తానని చెప్పారు, 6 నెలలు అయిపోయింది, 1,000 రూపాయలు.
0: హుస్నాబాద్ లో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలపై దృష్టి సారించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుతాయని ఆయన వెల్లడించారు. గొంతు విప్పి పోరాడనంత వరకు రాజ్యాంగం న్యాయం చేయలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన వర్కింగ్ జర్నలిస్టు చట్టం రద్దవడంతో విలేకరులకు రక్షణ కొరవడిందని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం ఆందోళనకరమని అన్నారు. జర్నలిస్టుల రక్షణ, వృత్తిపరమైన అభ్యున్నతి, సంక్షేమంపై నిర్వహించిన ఈ 2 రోజుల సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని కీలక తీర్మానాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తిని ఆవిష్కరించిన సాహితీ యోధుడు దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల కష్టాలను రచనల్లో ప్రతిబింబించిన మహోన్నత సాహితీవేత్త రంగాచార్య అని కొనియాడారు. వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించి సామాన్యులకు చేరువ చేసిన ఆయన కృషి చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. రవాణా శాఖ అధికారులతో జరిగిన సమాపేశంలో ఛార్జీల పెంపు, ప్రభుత్వ యాప్ ప్రారంభం, ఆర్టీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఈవీ ఆటోలకు ఆర్థిక సహాయం వంటి 14 డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. హామీలపై సెప్టెంబర్ 1న తదుపరి సమావేశం నిర్వహించనున్నారు. సమ్మె విరమించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పరిపాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. బాకీ కార్డుల ద్వారా బకాయిల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా వేదికగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయి వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాలని కోరారు. ప్రముఖ రైతు సంఘం నేత, అఖిల భారత కిసాన్ సభ పూర్వ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రి

0: ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆయన దశాబ్దాలుగా రైతు సమస్యలు, త్రాగు సాగునీరు, భూ నిర్వాసితుల హక్కులపై విశేష పోరాటాలు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఎంబీ భవన్ కు తరలిస్తారు. మల్లారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలు రైతు సంఘాలు నాయకులు తీవ్ర దిగ్బాంతి, సంతాపం ప్రకటించారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని, ఉద్యోగుల వేతనాల బకాయిలు లేవని స్పష్టం చేశారు. వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి నూతన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టా భూములను అకారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అవినీతి చేయడం కోసమే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తూ, భూభారతి పోర్టల్ నుంచి తొలగించిన 22A వివరాలను తక్షణమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ నిషేధిత జాబితాను రద్దు చేయకపోతే రాబోయే అసెంబ్లీ సమాపేశాలను స్తంభింపజేయడంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అవయవ దానం జీవితం తర్వాత కూడా జీవించే గొప్ప బహుమతి అని, అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ని అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె, మరణం తర్వాత అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చన్నారు.
1: అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ. మన మరణం తర్వాత కూడా మన అవయవాలను దానం చేయటం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. మన జీవితం ముగిసినా మన అవయవాల ద్వారా మరొకరి జీవితం కొనసాగుతుంది. అవయవ దానం గురించి అవగాహన తెచ్చుకుందాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో 8వ తరగతి పూర్తి చేసిన ఓబీసీ, ఈబీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎంఎస్ఎస్వి స్కాలర్షిప్లకు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సచిదానందాచారి తెలియజేశారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల్లోపు ఉండి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఏటా 75,000 నుంచి 1.25 లక్షల వరకు లభిస్తుంది. సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పొందాలంటే పంట వివరాలను సెప్టెంబర్ 10వ తేదీలోపు ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని హనుమకొండ వ్యవసాయ శాఖ ఏడీఏ ఆదిరెడ్డి వెల్లడించారు. కేవలం ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నబియ్యం సాగు చేసే రైతులకు మాత్రమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ లభిస్తుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 40 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా

0: iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24 ఆగస్టు తేదీ అంటే ఈ రోజు సాయంత్రం 5:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దశమాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందిస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-0852 2324-0853. శ్రోతలు ఈ గమనిక గమనించగలరు. మరికొద్ది క్షణాల్లో షో టైం.

షో టైం కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు, ఈ రెండు మాత్రమే. 0402324052 ఈ నంబర్ కు సందేశం పంపించడమే. ఎంత సింపుల్ కదా. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైం మొదలు పెట్టేసుకుందాం. షో టైం మొదలు పెట్టే ముందు శ్రోతలకు ఒక చిన్న విషయం చెప్పాలి. దయచేసి పంపించిన వాళ్ళు మళ్లీ మళ్లీ పంపించద్దు. ఎటువంటి ఆడియో రికార్డింగ్స్ కానీ ఎటువంటి ఫోటోలు కానీ మా వాట్సాప్ నెంబర్ కి మీరు షేర్ చేయొద్దు. ఇది శ్రోతలందరూ గమనించగలరు. మరి షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. మీరే ఆలస్యం అంటున్న శ్రోతలందరూ కూడా సిద్ధమైపోండి. ఇదిగో మొదటి ప్రశ్న. ఈరోజు కూడా కొన్ని సినిమా ప్రశ్నలు, కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, హీరో శ్రీకాంత్ గారు మనందరికీ సుపరిచితులే కదా, వారికి సంబంధించిన మొదటి ప్రశ్న మన షో టైంలో. హీరో శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా స్క్రీన్ మీద తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? ప్రశ్న మరొకసారి, శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా, అంటే ఆయన చాలా మంది హీరోలతో కలిసి కనిపించిన చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ సింగిల్ హీరోగా స్క్రీన్ మీద కనిపించిన తొలి చిత్రం ఏది? మీకు తెలిస్తే 0402324052 ఈ నంబర్ కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బురందంత కలిసి ఆలపించిన పాట విన్నారు. షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:29 దాటి 2 సెకండ్లు. మరి షో టైం లో మొదటి ప్రశ్న కాస్త కన్ఫ్యూజింగ్ అని అడిగాను. నేను అనుకున్నట్టే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు కూడా. అదే కదా నాకు కావాల్సింది. ప్రశ్న ఏంటంటే, హీరో శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా స్క్రీన్ మీద కనిపించిన తొలి చిత్రం ఏది అన్నాను. చాలా మంది తప్పులో కాలేశారు. ముందుగా సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాం. విజయ్ కుమార్ గారు చందనగర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శాంతి రిషిత రిస్సు చిత్ర నుండి, కేవీరావు పీపీ రావు గారు ఖైరతాబాద్ నుండి, రాము బెల్కంపేట నుండి, దయానంద్ గారు నాంపల్లి నుండి, పులిపాక శ్రీనివాసరావు గారు పుట్టుపాక నుండి, బ్రూస్లీ సురారం నుండి, జగదీష్ యూసఫ్ కూడా, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, దస్తగిరి సంధ్య ప్రొదటూరు నుండి, లతా పోచారం నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, పద్మావ మణి భావన ఓల్ బోయిన్పల్లి నుండి, వెంకటస్వామి గారు భోజగుట్ట నుండి, భవానీ వెంకట పుట్టపాక, భాను ఆరాధ్య సుచిత్ర, దోనాలి సుదర్శన అంకుశాపురం, పంతడు శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుండి, పాలెంపోలయ్య గారు ఆళ్లగడ్డ నుండి, తిరుమలయ్య గారు పుట్టపాక నుండి, ఇంకా ఆర్మూర్ నుండి రాధాస్వామి, వీరు సరైన సమాధానాలు పంపించారు. తొందరగా ఫాస్ట్ గా పంపించారనమాట. ఇంతకీ చాలా మంది పంపించిన రాంగ్ ఆన్సర్ ఏంటో తెలుసా? ముందు రాంగ్ ఆన్సర్ చెప్తాను. చాలా మంది 1/2 అని పంపించారు. 1/2 ఎలా అవుతుంది చెప్పండి? 1/2లో ఇద్దరు ఉంటారు కదా, జేడీ చక్రవర్తి మరి శ్రీకాంత్ గారు ఉంటారు కదా. 1/2 కాదు. మరి ఇప్పుడు ఇంకొక సరైన సమాధానం కూడా వచ్చింది. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా సరైన సమాధానం పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ గారు ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ, ఎన్నో ఇద్దరు హీరోస్ ఉన్న క్యారెక్టర్స్ లో చేస్తూ ఉండేవారు. కానీ తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్ సినిమాలో తాజ్ మహల్ అనే చిత్రంలో సింగిల్ హీరోగా కనిపించారు. గుర్తొచ్చిందా ఇప్పుడు? ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్, పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటంటే, మన గేయ రచయిత ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న చంద్రబోస్ గారు మంచుకొండల్లోన చంద్రమ అనే పాటతో ఈ సినిమా

ద్వారా పరిచయం అయ్యారన్నమాట. మరి సరైన సమాధానం మనకి ఇంకొకరు కూడా పంపించారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా నుండి. ఇది వీళ్ళు సరైన సమాధానం పంపించారు నాకు తెలుసు, అందుకనే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అడిగాను. మీరు ప్రశ్న జాగ్రత్తగా వింటే మీరు ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పచ్చు అనమాట. సో రైట్ ఆన్సర్ ఈజ్ తాజ్మహల్. తాజ్మహల్ చిత్రంలో శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం సింగిల్ హీరోగా కనిపించారు. మరి రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమా? నేను కూడా సిద్ధమే. ఈ ప్రశ్న జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇటీవల చాలా రీసెంట్ గా మన దేశం కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఒక సబ్మెరీన్ జలంతర్గామిని తయారు చేసి దేశానికి అంకితం ఇచ్చింది. ఆ సబ్మెరీన్ పేరేంటి? ఇది చాలా రీసెంట్ గా జరిగింది. చాలా రీసెంట్ గా కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి ఒక జలంతర్గామిని దేశానికి అంకితం ఇచ్చారు. ఆ పేరేంటో తెలిస్తే 0402324852 ఈ నంబర్ కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:37:30. షో టైం లో రెండవ ప్రశ్నగా నేను అడిగాను, మన దేశంలో ఇటీవల కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఒక సబ్మెరీన్ జల అంతర్గామిని తయారు చేసి దేశానికి అంకితం ఇచ్చారు అన్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఉత్తి సినిమా క్విజ్ అంటే ఏం బాగుంటుంది చెప్పండి. మరి సరైన సమాధానం చాలా మంది పంపించారు, రైట్ గా పంపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ముందుగా ఎవరెవరు పంపించారో చూద్దాం. స్రవంతి సుశీల్ చింతల నుండి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పానుగుంటి రవిగౌడ్ మరియు కుటుంబ సభ్యులు, బీహెచ్ఎల్ నుండి రాకేష్ ఫరీద్, నందిపేట నుండి విజయ్ కుమార్ గారు, హనుమాన్ టెక్కడి నుండి జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శ్రీనివాస్ పీజాది గూడ నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మా నుండి, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, దస్తగిరి సంధ్యా ప్రొదుట్టు రోల్ సిటీ శివగంగానగర్ నుండి, ధనరాజ్ సునీత రామ్ ప్రకాష్ గారు విశాఖపట్నం నుండి, ఎంఎం శాస్త్రి సుగంధి మరియు వారి కుటుంబ సభ్యులు పంచగుట్ట నుండి, శాంతి రిషిత సుచిత్ర నుండి, భోగమార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, ప్రేమ్నాథ్ కళావతి యార్మూర్ నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. కానీ నాకు ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, పాలెం పొళ్ళయ్య ఆలగడ్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి, మోనికా బాలు పుట్టపాకు నుండి, మిర్యాల తిరుమలయ్య, ఇంకా చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, తోట సంతోష్ నిఖిత పోతంగల్ నిజామాబాద్ నుండి. వీరు ఫాస్ట్ గా పంపించిన వాళ్ళ పేర్లు అనమాట. మరి సమాధానం ఏంటంటే, 1 ఆగస్టు తక్కువ లోతుగల సముద్ర తీర జలాల్లో శత్రువుల జలాంతర్గాములను వేటాడగల శక్తి ఉన్న మంగ్రోల్ అనే ఒక జలాంతర్గామిని అంటే సబ్మెరీన్ ని వారు జాతికి అంకితం ఇచ్చారు. అది కూడా కొచిన్ షిప్ యార్డ్ లో నిర్మించబడింది. ఇదంతా మేడ్ ఇన్ ఇండియా, మన దేశం మన టెక్నాలజీతో మనం స్వయంగా నిర్మించుకున్న సబ్మెరీన్ అనమాట. యూఆర్ ప్రౌడ్ ఆఫ్ అస్ కదా, ప్రౌడ్ ఆఫ్ ఇండియా కదా. అందుకనే ప్రపంచమంతా ఇండియా వైపు తలెత్తి వావని చూస్తున్నారు. మరి ఇలాంటివి చేస్తూ ఉంటే ఎందుకు చూడరు. ఇక ఇది యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, తక్కువ లోతుగల సముద్ర తీర జలాల్లో కూడా శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టగలే టెక్నాలజీ ఉంది ఈ సబ్మెరీన్ లో. ఇలాంటివి మన కొచిన్ షిప్ యార్డ్ నుండి 8 తయారవుతున్నాయట. ఇటీవల 1 ఆగస్టు ఈ మంగ్రోల్ ను జాతికి అంకితం ఇచ్చారనమాట. ఇది దీనికి సంబంధించిన ప్రశ్న మరియు సరైన సమాధానం. మరి షో టైం వింటున్నారు. షో టైం లో మూడో ప్రశ్న కూడా సినిమా ప్రశ్న వచ్చేస్తోంది. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి సినిమా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక సినిమా టైటిల్ చెప్తాను. ఆ సినిమా టైటిల్ ఆ సినిమాకు ముందుగా అనుకున్నారనమాట. అది ఏ సినిమానో మీరు గుర్తించి నాకు చెప్పాలి. ఘరానా అత్త గడుసు అల్లడు అని ఒక సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్, ఆ సినిమా పేరేంటి మీకు తెలిస్తే 0403248852 ఈ నంబర్ కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9989-85102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:46 దాటి 20 సెకండ్లు. నాకు తెలుసు శ్రోతలు కన్ఫ్యూజ్ అవుతారనే కదా నేను అలాంటి ప్రశ్న అడిగాను. షో టైంలో అడిగిన 3వ ప్రశ్న, ఘరానా అత్త గడుసు అల్లడు అని ఒక సినిమాకు ముందు అనుకున్నారు. చాలా మంది ఇదే ఆన్సర్ పంపిస్తారనుకున్నాను, అదే ఆన్సర్ పంపించారు. అత్తకు యముడు అమ్మాయికి ముగుడు అని చాలా మంది పంపించారు, కానీ అది సరైన ఆన్సర్ కాదు. మరి సరైన ఆన్సర్ ఎవరు పంపించారో వాళ్ళ పేర్లు చదివాక నేను దాని సమాధానం రివీల్ చేస్తాను. సతీష్, రిషితాజ్, రామరాజు నగర్ నుండి, పానగుండి, రవిగౌడ్, బీహెచ్ఎల్ నుండి, రాకేష్, ఫరీద్ నందిపేట నుండి, ఆడపు సంతోష్ కుమార్, బెల్లంపల్లి నుండి, పాషా వరంగల్ నుండి, దోర్నాలు సుదర్శన్ గారు, అంకుశాపురం నుండి, కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి, జయలక్ష్మి గారు ఖరీతాబాద్ నుండి, చిత్రయాల నుండి, దమ్మోజ్ వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు, సుభాషిణి జనార్దన్, సుచిత్ర నుండి, సంధ్యా దస్తగిరి కడప నుండి, నరేందర్ రెడ్డి గారు చిత్తూరు నుండి, చింతా శ్రీనివాస్ చాపల నుండి, జాప భూమేశ్వర్ వెల్లూళ్ళ నుండి, అప్పలరాజు గారు పేడన్ నుండి, ఇంకా ఎవరు పంపించారు, చాలా మంది పంపించారు. షేరే బాలాజీ, సావిత్రి కుబేర్ నిర్మల్ నుండి, పాలెంపోలే ఆళ్లగడ్డ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, ఇంకా చాలా మంది పంపించారు కానీ రాంగ్ ఆన్సర్స్ పంపించారు. వీడే అనమాట రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. చివరిగా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, తోట సంతోష్ నిఖిల పోతంగల్ నిజామాబాద్ నుండి పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ నుండి ఎవరు పంపించారు, నరేష్ రోజా పంపించారు. వీరు కూడా సరైన ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా, అల్లుడా మజాక. చిరంజీవి మాస్ ఎంటర్టైనర్ సినిమా గుర్తుందా, ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ఏంటంటే ఘరానా అత్త గడుసు అల్లుడు అనుకున్నారట, కానీ ఎందుకో అది చిరంజీవి గారికి అంత నచ్చలేదట, క్యాచీగా లేదని చెప్పి ఈవీవి గారికి చెప్పి అల్లుడా మజాక్ అనే టైటిల్ పెట్టించారనమాట. చిరంజీవి గారు మారువేషాలు వేస్తూ, బ్రహ్మానందం గారు మిస్ డకోటాగా కనిపిస్తూ చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటారు కదా, ఇది సరైన సమాధానం. ఇంకా మనకి ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు, కిందకు వెళ్ళింది నిమ్మా నుండి పునా వెంకటేశం, హేమలత కూడా సరైన సమాధానం పంపించారు. సో ఆన్సర్ ఈజ్ అల్లుడా మజాక. మరి షో టైంలో ఆఖరి ప్రశ్నకు శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది ఎప్పుడు మనం జనరల్గా అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మరి రాఖీ పండుగ వస్తుంది కదా, అన్నా చెల్లెళ్ళ పండుగ, మన పండుగ వస్తుంది కదా, రాఖీ పండుగకి మీరు చిన్నప్పుడు కాదు, మీరు పెద్దయ్యాక మీ సోదరికి ఎంతో ప్రేమగా, మీ అక్క చెల్లెళ్ళకి ప్రేమగా ఇచ్చిన మొదటి బహుమతి ఏది మీకు గుర్తుంటే 0402324082, ఇది ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు శ్రోతలకు. ఒక ముఖ్య గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే ఈ రోజు 24వ తారీఖు ఆగస్టు 24న సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 2324085 3. శ్రోతలు గమనించగలరు ఈ రోజు సాయంత్రం 7:15.

మరి షో టైంలో చివరిగా నేను అడిగాను, రాఖీ పండుగ వస్తోంది కదా, మీరు మీ సోదరికి అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇవ్వడం కాదు, మీరు కాస్త పెద్దయ్యాక మీరు మీ సోదరికి ఏం కొని ఇచ్చారు, ఏంటి మొదటి బహుమతి ఇచ్చారని అడిగాను కదా. ఎస్ఎన్ మూర్తి గారు రాణి సుప్రియ సురారం నుంచి పంపిస్తున్నారు, నేను ఒక మంచి డ్రెస్ కొనిచ్చాను. మరి శేషు గారు అంటున్నారు కూకట్పల్లి నుండి పట్టుచీర కొనిచ్చానంటున్నారు. ఇంకా ఎవరు రాస్తున్నారంటే, నాకు 4 అక్కలు మొదటిసారి చీరలు పెట్టాను అంటున్నారు భూదాన్ పచ్చంపల్లి నుండి భోగ మార్కండే గారు. 4 అక్క చెల్లెలు అంటే ఎంత గొప్ప విషయం. మా అక్కగారికి చీర గాజులు సారే ఇచ్చానంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొదుటూరు. మీరందరూ నిజాయితీగా పంపించాలి, ఎందుకంటే మీరు పెద్దయ్యాక మీ డబ్బులతో తొలిసారిగా కొన్న బహుమతి మాత్రమే పంపించండి. మరి మా చెల్లెల చేతికి ఉంగరం ఇచ్చానంటున్నారు చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి గారు. నేను మొదటిసారిగా ఇచ్చింది కేవలం 10 రూపాయలు అంటున్నారు. ఎంత నిజాయితీగా రాశారు, కేవీ శేషగిరి గారు మియాపూర్ నుండి, అదే నా చిన్నతనంలో పెద్ద మొత్తం నేను దాచుకున్నది ఇచ్చానంటున్నారు. కాకతీయ పాష వరంగల్ నుండి రాస్తున్నారు, పాకెట్ రేడియోని గిఫ్ట్గా ఇచ్చాను నేను మా అక్క చెల్లెళ్ళు. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, కానీ ఉంటే బిడ్డ ఉంది, మా బిడ్డకే మా అక్క చెల్లెళ్ళ చూసుకుంటానంటున్నారు. సంగవి శ్రీనివాస్ లావణ్య నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి. మేము మాత్రం మొట్టమొదటిసారిగా అక్కకి వాళ్ళ కూతురికి బట్టలు కొనిచ్చానంటున్నారు. దోర్నల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి, నాకు ఇష్టమైన పట్టుచీర కొనిపెట్టానంటున్నారు. ఉమ్మడి నుండి జైనుద్దీన్ గారు, తోట సంతోష్ ఏం రాస్తున్నారు, చెల్లెలకి పట్టుచీర అంటారు, అందరూ చాలా మంది పట్టుచీరలు ఇచ్చానంటున్నారు. మరి అప్పలరాజు గారు పెడనండి వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు.

అండి, మా సిస్టర్కి అంటున్నారు. నా చిన్నతనంలో రాఖీ కడితే 50 రూపాయలు మొదటిసారిగా ఇచ్చాను. మా చెల్లెలకి అంటున్నారు, గజ్వేల్ నుండి, సేర్ల వెంకటేష్ గారు, పట్టు చీరలు పెట్టాను, నాకు 3 అక్క చెల్లెలు అంటున్నారు. ఆడపి

నగర్ నిజామాబాద్ నుండి పంపించారు. ఇంకా పసుపు కుంకుమ చీర సారే ఇచ్చాను అంటున్నారు ఆర్మూర్ నుండి రాధాస్వామి గారు. ఇంకా ఫస్ట్ మా చెల్లెలకి 10 రూపాయలు ఇచ్చాను రాఖీ కట్టినప్పుడు అంటున్నారు. రుద్రవరం నుండి రాపత్తి నర్సింగ్ రాజన్న సిరిసిల్ల నుండి రాశారు. 10 రూపాయలు ఇచ్చాను మొదటిసారిగా అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్. ఇక నో, ఇది నేను ఒప్పుకోను. ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చామంటున్నారు. ఐఫోన్ ఇప్పుడు గిఫ్ట్గా ఎలా ఇస్తారు చెప్పండి. మీ చిన్నతనం విషయం అడిగాను కదా, మరి రాఖీ పండుగకి మా చెల్లెలకి మొదటిసారిగా మంచి పట్టు చీర కొని పెట్టాను నా సంపాదనతో అంటున్నారు. ఏకలవ్య నగర్ నుండి బిజ్లి వెంకటేష్ శ్యామల్ల. రాఖీ పౌర్ణమికి ఆడబడుచుకి 500 రూపాయలు బట్టలు గిఫ్ట్గా ఇచ్చాను, అదే మొదటిసారి అంటున్నారు. ఎవరంటున్నారు, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుండి. మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నారు, షో టైం, ధన్యవాదాలు అంటున్నారు. సోదరుడికి కూడా గిఫ్ట్ ఏమిస్తారు అది కూడా అడగండి అంటున్నారు. సతీష్ రిషిత సుచిత్ర నగర్ సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ నుండి. మరి నెమ్మా నుండి పున్నా వెంకటేశం గారు ఏం రాశారు, తోబుట్టుకి అన్నం మీద మమకారం ప్రేమ, నిండు కొత్త బట్టలు, తల్లిగారింటి నుంచి ఆశీర్వచనం. అంతకంటే ఇంకేమంటూ ఇంకేం కోరుకుంటారంటున్నారు. అంతే కదండి, మరి ఏ ఆడపిల్లైనా కోరుకునేది అదే. మరి ఇది రాసింది నెమ్మా నుండి పున్నా వెంకటేశం హేమలత. చింత శ్రీనివాస్ గారు రాస్తున్నారు, 500 రూపీస్ ఇచ్చాను మా చెల్లికి. మాకు చిన్నప్పుడు రాఖీ పండుగలు లేవు, కానీ ఎప్పుడు చెల్లి అక్క వచ్చినా మంచి చీర పెడతానంటున్నారు. చీర బహుమతిగా ఇచ్చానంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, అదే చీర ఇచ్చానంటున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుండి మోనికా బాలు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, నా వయసు 15 సంవత్సరాలు, అప్పుడు నేను 101 రూపాయలు మా చెల్లెలకి ఇచ్చాను, నాకు 3 అక్కలు అంటున్నారు. వా, అందరికి ఎంత మంచి అక్క, ఎంత మంచిగా రాశారు. నమస్తే, శుభ మధ్యాహ్నం. మరి మా అక్క చెల్లెలకి రాఖీ పౌర్ణమి సందర్భంగా కంపెనీ రేడియోని ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు. 2 రూపాయలు ఇచ్చానమ్మా నేను మా చెల్లెలకి మొట్టమొదటిసారిగా అంటున్నారు. మెహదీపట్నం నుండి వెంకట స్వామి గారు, నాకు అక్క చెల్లెలు లేరు, నా భార్య నాకు సోదరి అంటున్నారు. శివగంగా నగర్ నుండి ధనరాజ్ గారు, మా కూతురు మనవరాళ్ళు ఉన్నారమ్మా, మాకు సోదరు లేరు, వాళ్లే మాకు సోదరితో సమానం అంటున్నారు. 50 రూపాయలు ఇచ్చానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత. చాలా రోజులైంది సతీష్ గారు మీ సమాధానం అందుకొని. ఇంకా చాలా మంది, ఇంకొక సమాధానం వచ్చింది, మా అక్కయ్యకి మొదటిసారిగా రాఖీ పౌర్ణమికి మంచి చీర కొని పెట్టానంటున్నారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇంకా చాలా మంది సమాధానాలు పంపించారు. మరి షో టైంలో సమయం కావస్తోంది కాబట్టి నా ఫస్ట్ శాలరీ 600 రూపాయలు మొత్తం నా 4 అక్క చెల్లెళ్ళకి వారికి కావాల్సింది కొనిచ్చారంటున్నారు. ఎవరు, ఎంఎం శాస్త్రి గారు పంజగుట్ట నుండి. ఇది ఇవాళ షో టైం. షో టైంలో మీ పేర్లు చదివినా చదవకపోయినా మా మీద కోపగించద్దు. మీరు షో టైంలో పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఒక అత్యద్భుతమైన శక్తిశీల్లో కలుసుకుందాం. తప్పకుండా ట్యూన్ చేసి వినండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2:15 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం. ప్రతిరోజు ఎందరో విమెన్ అచీవర్స్, వారి స్ఫూర్తిదాయక ప్రయాణాలు, ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మన శక్తిశీలి కార్యక్రమంలో. మరి ఈరోజు కూడా ఒక సాహస వనిత విజయ ప్రస్థానం. ఎవరు ఆ శక్తిశీలి? చెప్తారు. ముందుగా వారి గురించిన పరిచయ వాక్యాలు చెప్పాలంటే, వందలాది మంది

భాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక రియల్ లైఫ్ మర్దాని, సాహసి ఆవిడ. ఈ మధ్య హిందీ భాషలో అలాంటిది ఒక సినిమా కూడా వచ్చింది. ఖాకి చొక్కా పక్కన పెట్టి, చేతికి గాజులు తొడిగి, సాధారణ సేల్స్ ఉమెన్లా మారి దేశంలోనే అతిపెద్ద మానవ రవాణా సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ధీర వనిత. ఎవరు ఆవిడ విశేషాలన్నీ ఈనాటి మన శక్తిశీలులు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నారీ నారీ నడుమము రారి చిత్రానికి యాజిన్ నజీర్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం విశాల్ చంద్రశేఖర్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లబ్ సమయం 2:21 దాటి 17 సెకండ్లు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు

0: భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు శక్తిశీలిలో? చెప్పాను కదా, రియల్ మర్దాని, రియల్ సాహసి ఆవిడ. ఆవిడే ఐపీఎస్ మల్లిక బెనర్జీ. ఆవిడ విషయాలు, ఆవిడ విజయాలు తెలుసుకోవాలంటే మనందరం ఒక్కసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. మరి వెళ్లి ఆ విషయాలన్నీ తెలుసుకుందామా? మల్లికా బెనర్జీ ఛత్తీస్గఢ్ లో బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఆమె టేబుల్ మీదకి వరుసగా కొన్ని ఫైళ్లు. ఆ ఫైళ్లను తెరిచి చూస్తే అవన్నీ చిన్నపిల్లలు అదృశ్యమైన కేసులకి సంబంధించిన ఫైల్స్. ముఖ్యంగా చిన్నపిల్లలంటే ముఖ్యంగా వాటిలోని ఆడపిల్లలు. ఎలాంటి ఆధారాలు లేవని త్వర త్వరగా కేసులన్నీ క్లోజ్ చేసేస్తున్నారు అక్కడున్న స్థానిక పోలీసు వాళ్ళందరూ. ఎందుకో అనుమానం వచ్చింది మల్లిక గారికి. ఎక్కడో ఏదో తేడా అనిపించింది. పిల్లలు కేవలం తప్పిపోలేదు, వారి వెనుక ఏదో పెద్ద ముఠా ఉందని గమనించి ఒక చేజింగ్ ఆపరేషన్ కి శ్రీకారం చుట్టారు మల్లిక బెనర్జీ. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఏంటి ఆ చేజింగ్ ఆపరేషన్? ఆ తప్పిపోయిన పిల్లల్ని తీసుకొచ్చారా? ఈ విషయాలన్నీ వినాలి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఖుషీ చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన శివ నిర్వాణ. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:28 దాటి 28 సెకండ్లు. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీల్లో. అయితే మరి పిల్లలు తప్పిపోతున్నారు, వారికి ఏదో అనుమానం వచ్చింది, ఒక చేజింగ్ ఆపరేషన్ ని మొదలు పెట్టారు మల్లిక గారు అని చెప్పాను కదా. మామూలుగా పోలీస్ వేషం వేసుకుని ఎవరైనా ఏంటి ఏం జరిగింది పిల్లలు ఎందుకు తప్పిపోతున్నారు అని అడిగితే ఎవరైనా అసలు సరిగ్గా సమాధానాలు ఇస్తారా అని అనుమానం వచ్చింది మల్లిక గారికి. అలా పోలీస్ వేషంలో వెళితే ఎవ్వరూ నిజాలు చెప్పరు. అందుకనే ఆవిడ ఏం చేశారంటే అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రజల నమ్మకాన్ని గెలవడానికి ఒక సూపర్ ప్లాన్ వేశారు మల్లికా బెనర్జీ. అదేంటంటే పోలీస్ యూనిఫామ్ ని పక్కన పెట్టి ఒక సాధారణ గ్రామీణ మహిళలాగా చీర కట్టుకుని వీధుల్లో తిరుగుతూ సేల్స్ గర్ల్ లాగా వేషం మార్చుకున్నారనమాట. గ్రామాల్లో తిరుగుతూ అంటే ఛత్తీస్గఢ్ లో ఉన్న గ్రామాల్లో తిరుగుతూ బాడీ మసాజ్ చేసే అమ్మాయిలాగా, కాస్మెటిక్స్ అమ్మే అమ్మాయిలాగా, ఆడవాళ్లకి హెడ్ మసాజ్ చేసేవాళ్లలాగా అక్కడున్న లోకల్ ఆడవాళ్లతో కలిసి మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ సాధ్యమైనంతగా నిజాలను రాబట్టే ప్రయత్నం చేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా సాగింది ఆ ఆపరేషన్, ఆ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వండర్ఫుల్ పాట కదా. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ చిత్రానికి శరత్ సంతోష్, శ్రీనిష జయశీలన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:32 దాటి 30 సెకండ్లు. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలా చేస్ చేశారు, ఎలా ఆపరేషన్ కంటిన్యూ చేశారని చెప్తాన్నాను కదా. మరి కాస్మెటిక్స్ అమ్ముతూ, ఏదో హెడ్ మసాజ్ చేస్తూ, బాడీ మసాజ్ చేసే అమ్మాయిలాగా ఆ ఛత్తీస్గఢ్లో ఉన్న అన్ని ఊళ్లలోనే తిరుగుతూ కావలసిన సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టారు. అందరినీ నమ్మించారు మల్లిక. పోలీసులకు చెప్పడానికి భయపడే రహస్యాలను కూడా, ఎవరెవరు ఈ అమ్మాయిల్ని, ఈ ఆడపిల్లల్ని, ఈ చిన్నపిల్లల్ని అపహరిస్తున్నారు, వారు ఎవరెవరు కిడ్నాప్ చేస్తున్నారు, తీసుకెళ్లిపోతున్నారు, ఛత్తీస్గఢ్ని దాటేస్తున్నారు, ఆ రహస్యాలన్నీ ఆ ఏజెంట్ల గురించి అన్నీ చెప్పేశారట. అంతగా నమ్మించి మహిళల నుంచి ఆ విషయాలన్నింటినీ సేకరించారట మల్లిక. అలా ఊరూరా తిరిగి మానవ రవాణాకు సంబంధించిన నెట్వర్క్ రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకున్నారు. ఎలా, ఎందుకు పిల్లలందరినీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాటేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పథకాల ముసుగులో ఎందరో పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్న నెట్వర్క్ని కనుక్కున్నారు మల్లిక. ఆధునిక సైబర్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి నిందితుల కాల్ డేటా రికార్డ్ని, అంటే సీడీఆర్ని ఎనలైజ్ చేసి వారి కదలికలపై నిఘా పెట్టారు. మరి అంతటితో ఆగిపోయిందా? మరి ఓన్లీ కాల్ డేటానే తెలిసింది, పిల్లలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇవన్నీ కూడా ఆవిడ్ని చాలా ఇబ్బంది పెట్టాయి. మరి ఏం చేశారు, ఎలా పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండీ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి సీడీఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్ అని ఎనలైజ్ చేశారు. ఆ ముఠా సభ్యులు ఎక్కడున్నారో తెలిసిపోయింది మల్లిక గారికి. ఎక్కడున్నారంటే ఢిల్లీలో రవాణా గురైన పిల్లలంతా ఢిల్లీలో నక్లీ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ తాలూకా చేతిలో చిక్కుకున్నారని గ్రహించారు. పిల్లలు ఎక్కడున్నారో తెలిసింది, కానీ ముఠాలను పట్టుకోవడం ఎలా? మరి ఛత్తీస్గఢ్ నుండి వెంటనే ఢిల్లీకి వెళ్లారు మల్లిక వారి బృందంతో కలిసి. ఢిల్లీ పోలీసులతో కోఆర్డినేట్ చేస్తూ ప్రాణాలకు తెగించి ఈ అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. వింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది, చాలా వీరోచితంగా పోరాడారు మల్లిక అనిపిస్తుంది. కానీ ఆవిడ ఈ మొత్తం ఈ ఆపరేషన్ సమయంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొని ఉంటారో ఒక్కసారి ఊహించండి. ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. అందుకే చెప్పాను ఇందాక, సినిమాలో చూడటం వేరు, కానీ మన కళ్ల ముందు మన చుట్టూ ఉన్న వీర వనిత ఇలా పోరాడి పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చి శక్తిశీలిగా నిలిచారు. మరి ఆవిడ గొప్పతనాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మరి ముఠాలకు కూడా తెలిసిపోయింది. ముఠాలకు తెలిస్తే ఊరుకుంటారా? ముఠాల ఫోన్ నెంబర్లు మారుస్తూ ఏం చేస్తున్నారు? లొకేషన్లు మారుస్తూ, ఫోన్ నెంబర్లు మారుస్తూ పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ మల్లిక గారు మాత్రం ఎక్కడ వెనుకంజ వేయలేదు. ఒక సైబర్ వారియర్గా మారారు. నిందితుల కాల్ డేటా రికార్డుని పగలు రాత్రి జల్లెడు పట్టారు. వారు ఎక్కడున్నది విషయం తెలుసుకున్నారు. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. రచన కృష్ణ కాంత్, సంగీతం అనుదీప్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 40 సెకండ్లు. మరి ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిందితుల కాల్ డేటా రికార్డులను రాత్రి పగలు జల్లెడు పట్టి నిందితులు ఎక్కడున్నారో తెలిసిపోయింది. రవాణాకు గురైన పిల్లలందరూ ఢిల్లీలో నకిలీ ప్లేస్మెంట్ ఏజెన్సీల చేతిలో చిక్కుకున్నారని గ్రహించారు. పిల్లలు ఎక్కడున్నారో తెలిసింది. ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులతో కోఆర్డినేట్ చేసి ప్రాణాలకు తెగించి అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. కానీ తప్పిపోయిన పిల్లలను వెతకడానికి కోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఏవో కొన్ని ఆఫీషియల్ రిక్వైర్మెంట్స్ కావాల్సి వచ్చి ఢిల్లీ నుండి కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. అది కూడా సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమో ఒక గడువు విధించింది మల్లికా బెనర్జీ గారికి. మీకు ఈ టైమే ఇస్తున్నాను, ఈ టైంలోనే మీరు పట్టుకోవాలి అని అన్నారు. మరి సుప్రీంకోర్టు విధించిన కఠినమైన గడువు లోపల ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. ఆపరేషన్ మానేయమని ఎన్నో బెదిరింపులు. ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో దేశ

వ్యాప్తంగా నెట్వర్క్ లో ఉన్న హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా ముఠాల నుండి భారీ మొత్తంలో లంచం ఇస్తామన్నారు. లంచాలకు లొంగకపోవడంతో కేసును వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామంటూ ఎన్నో బెదిరింపులు, ప్రాణాలకు హాని ఉందని ఎన్నో బెదిరింపులు, అయినా సరే వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డారు మల్లికా బెనర్జీ. మరి ఏం చేశారు ఆ తర్వాత చెప్తాను.

విరూపాక్ష చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. రచన కృష్ణకాంత్, సంగీతం అజనీష్ లోక్నాథ్. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారి విజయ ప్రయాణం, ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీల్లో. మరి ఢిల్లీలోని ఏం చేశారు ఆ ఆపరేషన్, సుప్రీంకోర్టు ఒక గడువు విధించింది, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను కదా. ఢిల్లీలో అత్యంత ప్రమాదకరమైన రెడ్ లైట్ ఏరియాల్లో స్థానిక ఎన్జీఓ సహాయంతో వెతికారు. ఆ ఆడపిల్లలందరూ ఎక్కడున్నారు, ఆ ముఠాలో ముఠా సభ్యులందరూ అపహరించారు మాట్లాడుకున్నాం, వెతికితే దొరికారు. ఆడపిల్లలందరూ రెడ్ లైట్ ఏరియాలో, ఢిల్లీలో అత్యంత ప్రమాదకరమైన రెడ్ లైట్ ఏరియాలో దొరికారు. ఆ సమయంలో ఆవిడ ఎలాంటి బాధను ఎదుర్కొన్నారో ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారన్నమాట. ఈ ఆపరేషన్ జరుగుతున్నంతసేపు అస్సలు మల్లికా బెనర్జీ గారి ఐడెంటిటీ ఎక్కడ బయటకి రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారట. ఎందుకంటే అలాగని తెలిసిపోతే అక్కడ

అక్కడున్న పిల్లలకి, ఆడపిల్లలకి మరియు వీరి బృందానికి మల్లికా బెనర్జీ గారి ప్రాణాలకు కూడా ఎంతో అపాయం ఉందని ఎలాంటి ప్రచారం లేకుండా చాలా సీక్రెట్ గా ఈ ఆపరేషన్ ని పూర్తి చేశారట. మరి ఆమె చేసిన సేవలకి గాను మీడియా, ఛత్తీస్గఢ్ మీడియా వారిని ఛత్తీస్గఢ్ మర్దాని అని పిలవడం మొదలుపెట్టారు. ఇదంతా పక్కనుంచితే ఆవిడ ఎంతో ఆనందంగా ఆ అపహరించబడిన పిల్లలందరినీ వెనక్కి తీసుకురావడం తనకి ఎంతో సంతోషంగా ఉందని మళ్లీ మళ్లీ చెప్తున్నారు. ఆవిడ ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నారు, అదేంటో ఈ పాట తర్వాత చెప్తాను.

అమర్ అని చిత్రానికి రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విన్నారు. సంగీతం జీవి ప్రకాశ్ కుమార్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:51 దాటి 10 సెకండ్లు. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారు మరి అలా తప్పిపోయిన పిల్లలందరినీ తిరిగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చారు. వారి వారి కుటుంబాలకు అప్పగించినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లల్లో, ఆ పిల్లల కళ్లల్లో చూసిన ఆనందం వర్ణాతీతమని ఎంతో మురిసిపోయారు మల్లిక. మరి మల్లిక గారు అందరికీ ఒక మంచి సందేశం ఇస్తున్నారు. అదేంటంటే, సమస్య పెద్దదా చిన్నదాని కాదు, దానిపైన మనం చూపించే శ్రద్ధ ముఖ్యం.

సమస్యని పరిష్కరించడానికి అన్ని వేళలా కాకి యూనిఫామ్ అంటే పోలీసులే అవసరం లేదు. కాకపోతే సమస్యను గుర్తించి పోలీస్ సహాయంతో ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి ఇబ్బందినైనా జయించచ్చంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఆవిడిచ్చే మెసేజ్, ఆడపిల్లలకి చిన్నతనం నుండి అన్ని జాగ్రత్తలు చెప్తూ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తూ, అందరికీ అందరూ చెప్పే మాటల్ని నమ్మకుండా వాళ్లని ఇంట్లోనే చిన్నప్పటి నుండి కౌన్సిలింగ్ ఇవ్వాలని మల్లికా బెనర్జీ గారు చెప్తున్నారు. నిజమే కదా. మరి ఈరోజు నేటి ఆడపిల్లలే రేపటి మహిళా మనులు కదా. మన భారతదేశానికి గొప్ప గొప్ప ధనం, గొప్ప నిధి అని చెప్పచ్చు ఈ మహిళా మండలందరూ. ప్రస్తుతం మల్లికా బెనర్జీ గారు ఛత్తీస్గఢ్లోని పోలీస్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడ ఆవిడ గురించి ఎక్కువగా బయటికి రానివ్వకుండా మాత్రం జాగ్రత్త పడ్డారు ఛత్తీస్గఢ్ పోలీసులందరూ. దానికి కూడా ఏవో కొన్ని కాన్ఫిడెన్షియల్ కారణాలు కూడా ఉండుంటాయి అంటున్నారు. మరి అవేంటో మనకు తెలియదు. ఇది ఇలా రోజు ఎన్నో విమెన్ అచీవర్స్ ఇవి మన తాలూకా స్టోరీస్ వింటూ ఉంటే ఒకటే అనిపిస్తుంది, మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా సరే ముందు ఎదుర్కొనే నమ్మకం మనలో మనం కలిగించుకుంటే ఎలాంటి కష్టాన్నైనా మనం జయించగలుగుతాం. మీరేమంటారు?

అంతటి సాహసీ ధీరవనిత శక్తిశీలి అయిన ఐపీఎస్ ఆఫీసర్ మల్లికా బెనర్జీ గారికి వారి ప్రయాణానంతటినీ విన్నారు కదా, తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే. ఇది ఇవాళ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 15 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: మీరింతవరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు విన్నారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:26. నూట 3.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. శుభ సాయంకాలం అందరికీ నమస్కారం.

ముందుగా సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, వీరు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జపభూలక్ష్మి, భూమేశ్వర్, శ్రీశాంక్ బండి, కిషోర్, లలిత, శ్రీనిధి, చంద్రకళ, సహస్ర, పద్మ, మహాశ్రీ, నరేంద్ర, శ్యామల, భారతి, మరి వీరందరి కోసం పాట వినిపిస్తున్నాం, వినండి. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర అర్పించింది సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని ఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెడ్స్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందేముంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: విరామ తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఇద్దరు అసాధ్యులే చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, వీరు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసరామచంద్రు, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, పల్లాల భిక్షుపతి, సంధ్యారాణి, హర్షిణి, హేమశ్రీ. మరి వీరందరి కోసం ఈ పాట గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉష ఆలపించారు.

ఇద్దరు అసాధ్యులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమాన్ని. వింటున్న శ్రోతలకి ఓ గమనిక వింటారు ఇప్పుడు.

ఈ నెల 25వ తేదీ అంటే రేపు మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా, మూతబిందు, చూపు తగ్గటం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eca.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యి కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: శ్రుతులు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు అభిలాష చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు, వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుంచి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్, పద్మ ప్రమిళ అనన్య, సుదీప్తి అనన్య, లత మరి వీరందరి కోసం ఈ పాట. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ప్రకటనలు విన్నారు. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. అల్లరి రాముడు చిత్రం నుంచి పాట విందాం. ఇప్పుడు ఈ పాటని వినిపించమని కోరుకున్న శ్రోతలు రజనీ, జయ, విష్ణువర్ధన్, సత్య, శ్రీవేణి, రాఘవాచారి, సూర్య, వీరందరూ కొరుట్ల రామ్నగర్ నుంచి. వీరందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉష ఆలపించింది. సంగీతం ఆర్పి పట్నాయక్.

ఈనాటి కార్యక్రమంలో ఇప్పటిలాగే మనం తెలుసుకుందాం విద్యా ఉద్యోగ వివరాలను గురించి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా ప్రకటనతో. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, సంక్షిప్తంగా టీజీ సెట్ పరీక్ష. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టాలనుకునే వారికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలో చేపట్టే లెక్చరర్స్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాల్లోనూ టీజీ సెట్ ఉత్తీర్ణత ఉంటేనే దరఖాస్తులకు అవకాశము లభిస్తుంది. ఇక తాజాగా టీజీ సెట్ పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. టీజీ సెట్లో అర్హత కనుక సాధిస్తే ఆ స్కోరుకు జీవితకాల గుర్తింపు ఉంటుంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంఈ లేదా ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే ఆయా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులకు అర్హులే. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 30 ఆగస్టు 2026. టీజీ సెట్ పరీక్షా తేదీ 28, 29, 30 సెప్టెంబరు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ www.telanganaset.org. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, 30 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.telanganaset.org.

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందిన స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. ప్రభుత్వ అలాగే ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇక ఈ స్కాలర్షిప్ కు కనుక ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కు వరుసగా 4 సంవత్సరాల పాటు ప్రతీ నెలా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది. ఇక రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. విద్యార్థులు ఇక దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 24 అనగా ఈ రోజే. ఇక ప్రవేశ పరీక్ష తేదీ నవంబర్ 1. వెబ్సైట్ వివరాలు www.bsc.telangana.gov.in/nmms. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి ఆగస్టు 24. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.bsc.telangana.gov.in/nmms.

0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్ 2027-28 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులో ప్రవేశాల కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అనగా జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక ఈ పరీక్షతో దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 89 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు అభ్యర్థులు. ఇక ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హత, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా ఆయా కోర్సు చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. జామ్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12, 2026. వెబ్సైట్ వివరాలు www.jamjam.iitkgp.ac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి అక్టోబర్ 12. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.jamjam.iitkgp.ac.in.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
4: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
4: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. తెలంగాణ రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ ఇటీవలే కానిస్టేబుల్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ మరియు వార్డర్ తదితర ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 7437. విద్యార్హత ఆయా పోస్టులను బట్టి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సు ఉత్తీర్ణతను

అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష అలాగే ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 9, 2026. వెబ్సైట్ వివరాలు www.tgprb.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 9. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.tgprb.in.

0: బీఈఎంఎల్ లిమిటెడ్ సంవత్సరపు కాలానికి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకై ప్రకటనను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 1346. పోస్టుల వివరాలు గ్రాడ్యుయేట్ టెక్నికల్ అప్రెంటిస్, అలాగే గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ అప్రెంటిస్, డిప్లొమా టెక్నికల్ అప్రెంటిస్, ట్రేడ్ టెక్నికల్ అప్రెంటిస్ తదితరాలు. విద్యార్హత సంబంధిత విభాగాల్లో డిప్లొమా, పీఎస్సీ, బీకాం, బీబీఏ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ 8 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు www.beemlindia.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8 సెప్టెంబర్. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.beemlindia.in.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వాణిజ్య ప్రకటనలు విన్న అనంతరం యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ మేనేజర్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 389. ఇక విద్యార్హత పోస్టులను బట్టి సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఆటోమొబైల్ విభాగాలలో బీఈ లేదా బీటెక్, అలాగే ఫైనాన్స్ లేదా మార్కెటింగ్ విభాగాలలో ఎంబీఏ, ఎల్ఎల్బీ డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 7, 2026. మరిన్ని వివరాల కోసం www.aai.aero అనే వెబ్సైట్ను సంప్రదించవలసి ఉంటుంది అభ్యర్థులు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 7. వెబ్సైట్ వివరాలు www.aai.aero.

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఢిల్లీ అసిస్టెంట్ ఇంజనీర్ డిప్యూటీ జనరల్ అలాగే మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 114. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, రాత పరీక్ష అలాగే గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం

చేస్తుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 31. వెబ్సైట్ వివరాలు www.ngel.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి ఆగస్టు 31. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ngel.in.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకై దరఖాస్తుని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 1538. ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 32 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 88 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. అలాగే ఆయా కోర్సు చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, అలాగే మెయిన్ పరీక్ష మరియు స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 27 ఆగస్టు 2026. మరిన్ని వివరాల కోసం www.sbi.bank.in అనే వెబ్సైట్ను అభ్యర్థులు సంప్రదించవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ మరొకసారి 27 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.in.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ వివిధ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 470. ఉద్యోగాల వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ, డిప్లొమా ఇంజనీర్, మార్కెటింగ్ ఆఫీసర్, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ తదితరాలు. విద్యార్హత: సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి, డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అభ్యర్థుల తుది ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అలాగే గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 3, 2026. వెబ్సైట్ వివరాలు www.iocl.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 3. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iocl.com.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాలు.

0: కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ జీఆర్టీ జ్యువెలర్స్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్ఓబి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2482. తెలంగాణ రాష్టంలో 50 ఖాళీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 80 ఖాళీలున్నాయి. విద్యార్హత ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే స్థానిక భాషలో రాయడం చదవడం వచ్చి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష అలాగే సైకోమెట్రిక్ టెస్టు, భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ September 7, 2026. వెబ్సైట్ వివరాలు www.bankofbaroda.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి September 7, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofbaroda.bank.in.

0: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ నాసిక్ సంవత్సరపు కాలానికి 272 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అలాగే డిప్లొమా నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇక వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత సంబంధిత విభాగం లేదా ట్రేడుల్లో డిప్లొమా ఐటీఐ డిగ్రీ బీటెక్ లేదా బీఫార్మసీ పూర్తి చేసిన వారు దరఖాస్తులకు అర్హులు. విద్యార్హతలలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 4. వెబ్సైట్ వివరాలు www.hal-india.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 4, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.hal-india.co.in.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ముంబై మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 94. విద్యార్హత సంబంధిత పోస్టులను అనుసరించి బీటెక్ బీకాం ఎంబీఏ సీఏ ఎంసీఏ లేదా పీజీ ఉత్తీర్ణతతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఇక రాత పరీక్ష అలాగే వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలను చేపడతారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 24. వెబ్సైట్ వివరాలు www.rcfltd.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి ఆగస్టు 24. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rcfltd.com.

0: రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్సీఎఫ్ కబుర్తల టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 734. విభాగాల వివరాలు: ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ తదితరాలు. ఇక విద్యార్హత: కనీసం 50% మార్కులతో పదవ తరగతి, అలాగే ఐటీఐ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ను అభ్యర్థులు కలిగి ఉండాలి. అకాడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 5, 2026. వెబ్సైట్ వివరాలు www.rcf.indianrailways.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 5. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rcf.indianrailways.gov.in.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ జోధ్పూర్ శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 190. పోస్టుల వివరాలు ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు. ఇక విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్ లేదా తత్సమాన అర్హతతో పాటు 3 ఏళ్ల బోధన లేదా పరిశోధన అనుభవాన్ని కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 12, 2026. మరిన్ని వివరాల కోసం www.aimsjodhpur.edu.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 12, 2026. ఇక మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు మరొకసారి www.aimsjodhpur.edu.in.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్

6 అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా

0: వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చివరగా మీరు విన్న ఈ ప్రకటనతో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: fold in transaction volume. Finance Ministry said that the annual transaction volume expanded from just 1.78 crore transactions in 2016-17 to over 24,162 crore transactions in 2025-26. The transaction value also rose sharply from 7,000 crore to nearly 314 lakh crore during the same time period. In cricket, Sri Lanka were 8 for 2 at stumps on rain-marred day 2 of second test in Colombo. Earlier, India declared their first innings at 503 for 9. For visitors, Dhruv Jurel produced a flawless display of risk-free batting to score an unbeaten 115. Devdutt Padikkal provided the foundation with a commanding 117, his second consecutive test century yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకుంటున్నామని, కేంద్రం రాష్ట్రాల కలయికే దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
3: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
2: రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలు అబద్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. 22A దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించామని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 98% రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
4: ఈ ల్యాండ్ కు సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో మా అధికారులు, మేము అందరం కష్టపడి వివాదరహితమైన ఆస్తులున్న ఆసాములకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ ద్వారా రాష్ట ప్రజలకు మరొకసారి తెలుపుతూ, ఈ 22A సంబంధించిన అంశం ఏవైతే అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా 1.5 మిస్ అయి ఉన్నా కూడా ఎవరో అభద్రతకు లోను కావాల్సిన పని లేదు.
2: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆమె సూచించారు. రేపు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి మంత్రి జూమ్ వేదికగా జిల్లా కలెక్టర్లు, డిఎఫ్ఓలతో సన్నాహక సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఎక్కువ మొక్కలు నాటుదాం, ప్రతి వర్షపు

0: కను ఒడిసిపడదాం అసే థీమ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి దీనిని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చేపట్టిన ఫీజుల బకాయి, బీజేపీ లడాయి, నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఉన్నత విద్యను గొంతు నులుముతోందని ఆయన విమర్శించారు. సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పిల్లలు ఆకలితో పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి ప్రారంభించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం నిజామాబాద్ ఐడీఓసీ హెలీప్యాడ్ కు చేరుకుంటారు. యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమాపేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డిచ్పల్లి మండలం బర్దీపూర్ ధర్మారం శివారులోని పీహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్టంలో రోడ్లను అభివృద్ది పరుస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 146 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల పనులకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే కొన్ని ఇండస్ట్రీస్ కానీ తక్కువ ధరకి భూములు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తే స్థానిక యువకులకి ఉపాధి కలుగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున బహుశా దేశంలో ఇంత చిన్న రాష్ట్రంలో మా ఆర్ఎండీ శాఖ ధర 22,000 కోట్లు, డ్యామ్ లో 13,060 కోట్లు, ల్యాండ్ నాన్ బాధా నేను శాంక్షన్ చేసే 7,200 కోట్లు.
0: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
2: అన్ని స్థాయిలో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడతా ఉన్నాం, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తా ఉన్నాం, కిట్ ద్వారా వాళ్ళకి నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం, డైటరీ ఛార్జీలు బెడ్ ఛార్జీలు పెంచినాం.
0: రాష్ట శాసన మండలి మైనారిటీల ఎస్సీ సంక్షేమ కమిటీల సంయుక్త ప్రారంభ సమాపేశం ఈరోజు నిర్వహించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరైన ఈ సమాపేశంలో నూతన కమిటీ చైర్మన్లు సభ్యులను అభినందించారు. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్కు అనుగుణంగా ముడి బియ్యం ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన, అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులు, జిల్లా మేనేజర్లు తప్పనిసరిగా ముడి బియ్యం పంపిణీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరాలకు తగినట్టుగా రాష్ట ప్రభుత్వం పనిచేయాలని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 4 కబడ్డీ క్రీడాకారులు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముడిపడి ఉన్న కుల గణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్

0: లో ప్రమాదకర భవనాల తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా అందరినీ ఖాళీ చేయించామని, నాలాను కబ్జా చేసి 7-8 అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ఈ ముప్పుకు కారణమని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని, కేంద్రం రాష్టాల కలయికే ప్రజాస్వామ్య స్పూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్టంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: आदौ मुख्याः वार्ताः. विदेशमन्त्री डॉ एस जयशंकरः रूस देशस्य राष्ट्रपतिना व्लादिमीर पुतिन इत्यनेन सह समवेतः. शीर्ष सम्मेलनानां द्विपक्षीय सम्बन्धानां च अभवत् गहनं मन्थनम्. बेजिंग नगरं सम्प्राप्तः अजित डोभालः. सीमा प्रकरणे 25वें उच्चस्तरीय विशेष प्रतिनिधि उपवेशनस्य नेतृत्वं करिष्यति. वैश्विक वाणिज्ये भारतस्य सुदृढ पदक्षेपः. अर्थव्यवस्थायाः प्रतिनिधित्वं कुर्वद्भिः राष्ट्रैः सह मुक्तव्यापार सन्धेः वार्ता प्रचलति इति पीयूष गोयलस्य उद्घोषणा. झारखण्ड लोकसेवा परीक्षा विवादः. परीक्षा अनियमिततानां निष्पक्ष सीबीआई अन्वेषणाय उच्चतम न्यायालयस्य पीठेन केन्द्र सर्वकारतः झारखण्ड शासनाच्च आहूतं प्रत्युत्तरम्. अपि च कोलंबो क्रिकेट निकष स्पर्धायाः द्वितीय दिवसे श्रीलंका दलं विरुध्य भारतेन स्वकीये प्रथम पर्याये नव क्रीडकानां हानौ 3.5 धावनांकाः समासादिताः. अथ वार्ताः विशदीकृत्य. विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्य क्रेमलिन भवने रूसस्य राष्ट्रपतिना व्लादिमीर पुतिन इत्यमुना सह सौहार्द मेलनम् अकरोत्. अस्मिन् प्रतिनिधिमण्डले रूसदेशे भारतीय राजदूतः विनय कुमारः अथ संयुक्त सचिवः मयंक सिंहः अपि उपस्थितौ आस्ताम्. उपवेशने तावत् द्विपक्षीय व्यापारः, आर्थिक सहयोगः, सहैव आगामि उच्चस्तरीय शिखर सम्मेलनानि इति विषयेषु मुख्यतया चर्चा समजायत. अत्रावसरे सम्भाषमानः डॉ जयशंकरः भारत रूस देशयोः सुदृढां वर्धमानां च सहभागितां प्रतिपादितवान्. सः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः शुभकामनाः राष्ट्रपति पुतिन इत्यस्मै समर्पयत्. तस्य व्यक्तिगत सन्देशं च तस्मै निवेदितवान्. विदेशमन्त्रिणा प्रतिपादितं यत् व्यापार, ऊर्जा, उर्वरक आण्विक क्षेत्रेषु उभयोः देशयोः सहयोगः अत्यधिकं प्रवृद्धः वर्तते. सः असूचयत् यत् प्रधानमन्त्री मोदी SCO शिखर सम्मेलने राष्ट्रपतिना पुतिन इत्यनेन सह मेलनाय अथ ब्रिक शिखर सम्मेलनार्थं तस्य भारत आगमने स्वागतं कर्तुम् उत्सुको वर्तते. इतः प्राक्तन दिवसे विदेशमन्त्री रूसदेशस्य प्रथम उपप्रधानमन्त्रिणा डेनिस मन्तुरोव इत्यमुना सह व्यापार, आर्थिक, वैज्ञानिक, प्रौद्योगिक सांस्कृतिक सहयोगाय भारत रूस अन्तर सर्वकारीय आयोगस्य सहाध्यक्षताम् अकरोत्. तत्र डॉ जयशंकरः अवोचत् यत् भारत रूस सम्बन्धाः निरन्तरं स्वकीयां दृढताम्, अनुकूलन क्षमतां च प्रदर्शितवन्तः. विदेशमन्त्री स्वकीय रूस समकक्ष्येन सर्गेई लावरोव इत्यमुना सह अपि क्षेत्रीय वैश्विक विषयेषु विचार विनिमयं करिष्यति. भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शकः अजित डोभालः अद्य द्विदिवसीय चीन यात्रायै बेजिंग नगरं सम्प्राप्तवान्. अत्रावसरे डॉक्टर डोभालः स्वकीय चीन समकक्षेण विदेशमन्त्रिणा च वांग यी

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: ఇప్పుడు వినండి ప్రభుద గీతం.

0: ప్రభుత్వ గీతం విన్నారు శ్రోతలు. ఇప్పుడు మీరు వింటారు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలా

0: సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: శ్రుతులు ప్రకటనలు విన్నారు. ప్రకటనల కంటే ముందుగా ప్రభుత్వ గీతం విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకుని అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రజనీ.

కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వయస్సు పైబడి పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ అవసరం గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి చిద్రావార్ గారు తగిన సలహాలు అందిస్తారు.

అలాగే ఈ నెల 25వ తేదీ అంటే రేపు మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా, మూతబిందు, చూపు తగ్గటం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.

శృతులు తలంబ్రాలు చిత్రించి చక్కటి పాట విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యారు మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ రంజని. చివరగా మరో పాట విందాం, ప్రేమించుకుందాం రా చిత్ర నుంచి ఈ పాట విందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మీరు వింటారు వ్యవసాయ సూచనలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. కొన్ని క్షణాల పాటు పాట విందాం.
1: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పాడి పశువుల పునరుత్పత్తికి మెరుగైన పోషణ గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు అందించే వివరాలు వినండి.
2: ముందుగా రైతు సోదరులకు నా యొక్క నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ పరశురాములు. నేను పశుపోషణ విభాగం పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులకు సంబంధించిన అంశం పాడి పశువుల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి మెరుగుదలకు పోషణలో తీసుకోవలసినటువంటి మెలకువలు. అంటే పాడి పశువుల పెంపకాన్ని చేపట్టేటువంటి రైతులు మెయిన్గా పాడి పశువుల పోషణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పాడి పరిశ్రమలో వారు వెచ్చిచ్చేటువంటి మొత్తం డబ్బులలో ప్రతిరోజు ఒక 60% డబ్బులు పోషణపైనే వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు పోషణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అధిక ఉత్పత్తి కొరకు పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మనము ఫీల్డ్ లెవెల్లో చూసినట్లయితే రైతులు పశువులు పాలిచ్చే సమయంలో మాత్రమే వాటి యొక్క పోషణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా సమయంలో వాటిని అజాగ్రత్తగా సరైన పోషణ ఇవ్వకుండా పెంచడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు రైతులు నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ రోజులలో పాడి పరిశ్రమ అనేది ఒక వాణిజ్యపరమైన సరళిలో పెంచడం జరుగుతూ ఉంటుంది. పురాతన కాలంలో పాడి పశువులను వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలకు పెంచుకోవడం, వారు వాళ్ళ వ్యవసాయేతర ఉత్పత్తులను ఉపయోగించి వాటికి మేతగా ఇచ్చుకుంటూ వాటి ద్వారా వచ్చినటువంటి పాలను ఎంత వస్తే అంత తీసుకుని వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చుకోవడం జరిగేది. కానీ ఈ రోజులలో పాడి పశువుల పెంపకం అనేది వాణిజ్య సరళిలో జరుగుతుంది. కాబట్టి చాలా అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని రైతులు ప్రతి అంశాన్నిపైన దృష్టి సారిస్తూ అధిక పాల ఉత్పత్తిని పొందే విధంగా, పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉండే విధంగా వాటి యొక్క పోషణను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో దీని కొరకు మనము పాడి పశువుల జీవిత చక్రంలో భాగంగా మొదటిది ఒక ముఖ్యమైన దశ చూడి దశ, అంటే గర్భస్థ దశ. ఈ దశలో మొదటి 3-6 నెలల వరకు మనకు పిండము పెరుగుతూ ఉంటుంది, కానీ బరువు తక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. కానీ చివరి దశలో, చివరి ట్రైమిస్టర్ అంటాం, 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో పశువుల యొక్క పిండము అధికంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి ఆ సమయంలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నటువంటి దాణాను మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కొరకు ముఖ్యంగా ఈ దశలో మనము పచ్చిమేత 15-20 కిలోలు, ఎండుమేత 3-4 కిలోలు, సమీకృత దాణం 12% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దాణను 1-1.5 కిలో వరకు మనం అందించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. అలాగే చూడు నుండి పాడిగా మారేటువంటి పరివర్తన కాలం, అంటే ఇది ఈనడానికి 2 వారాల ముందు, దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. ఇది చాలా అతి కీలకమైన దశ. దీనిలో చాలా రకాల హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ దశలో.

అంటే అప్పటిదాకా పాలు ఇవ్వని పశువు పాలిచ్చే దశకు చేరుతుంది. అప్పటిదాకా చూడిగా ఉన్న పశువు చూడి లేని పశువుగా మారుతూ ఉంటుంది. సో తద్వారా కొన్ని రకాల వ్యాధులకు, జీవ సంబంధమైన మెటబాలిక్ డిసీజెస్ గురయ్యే అవకాశం, ముఖ్యంగా పాల జ్వరము, కీటోసిస్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దశలో చాలా జాగ్రత్తగా మేపులను అందించాల్సి ఉంటుంది. ఈ దశలో జనరల్ గా మనం పచ్చిమేతను ఒక 15 కిలోల వరకు, ఎండుమేతను ఒక 4 కిలోల వరకు, 14% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దానాను 2 నుంచి 4 కిలోల వరకు మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఈ దశలో వీటికి ఇచ్చే దానాలో నియాసిన్ అనేటువంటి విటమిన్ అధికంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని ఈస్ట్ కల్చర్స్ ను కూడా వాటి యొక్క దానాలో జోడించి ఇవ్వాల్సి ఉంటుంది. సో తద్వారా మనము ఈనిన వెంటనే వచ్చేటువంటి కొన్ని వ్యాధులైనటువంటి మాయ వేయకపోవడము, పొదుగు వాపు రావడము, గర్భకోశ వ్యాధులు, కీటోసిసు, పాలజ్వరం వంటి వ్యాధులను మనము నివారించవచ్చు. ఈ విధంగా మనం పోషణ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈనడానికి 3 రోజుల ముందు, అంటే లాస్ట్ 3 రోజుల ముందు, ఈ దశలో ఎలాంటి సమీకృత దానాన్ని ఇవ్వకూడదు, పచ్చిమేతను కూడా ఇవ్వకూడదు. పూర్తిగా ఎండుమేత పైన మాత్రమే మేపాలి. అలాగే గోరువెచ్చని నీటితో తవుడును దానిలో కలిపి వాటికి కృతి రూపంలో, వాటికి దాన రూపంలో పశువుకు అందించాలి ఆ చివరి 3 రోజులు. తద్వారా ఈనడంలో ఇబ్బంది కాకుండా పశువు జరుగుతూ ఉంటుంది. అలాగే ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఈనిన వెంటనే, అంటే పశువు ఈనిన తర్వాత నుండి ఆ మొదటి రోజు నుంచి 3 నుంచి 4 రోజుల వరకు పూర్తిగా మనం ఎలాంటి దానాన్ని ఇవ్వకుండా గోరువెచ్చని నీటితో తవుడు, ఆ నీటిలో మరపట్టినటువంటి మొక్కజొన్నలను, అలాగే బెల్లము, ఖనిజ లవణ మిశ్రమము, ఉప్పు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని పశువుకి ఈ మొదటి 3 రోజులు ఈనిన తర్వాత అందిస్తూ ఉండాలి. సో ఆ తర్వాత పశువు పాల ఉత్పత్తి చేసే దశకు మారుతుంది. పూర్తిగా ఆ పాలు ఇచ్చే సమయాన్ని మనము పశువు జీవితంలో ఆ ఈనిన తర్వాత పాలిచ్చేటువంటి కాలాన్ని మనము 3 దశలుగా విభజించవచ్చు. అందులో మొదటి దశ 70 రోజుల వరకు ఉంటుంది, మధ్యస్థ దశ 70 నుంచి 200 రోజుల వరకు ఉంటుంది, చివరి దశ 200 నుంచి 300 రోజుల వరకు ఉంటుంది. అంటే ఆ పాలిచ్చే కాలాన్ని మనము 3 భాగాలుగా విభజించి మనం పోషణ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ మొదటి దశలో పాల ఉత్పత్తి అనేది రోజు రోజుకి గణనీయంగా పెరిగి వాటి యొక్క పీక్ స్టేజ్కి 70 రోజు వచ్చే వరకు వాటి యొక్క పీక్, అంటే దానికి జన్యుపరంగా ఎంత మేర ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అంత మేర ప్రొడ్యూస్ చేసే దశకి 70 రోజుల వరకు పశువు అందుకుంటుంది. సో కాబట్టి ఈ దశలో మనము జాగ్రత్తగా మేపును అందించాల్సి ఉంటుంది. సో ఈ దశలో ముఖ్యంగా వీటికి ఇచ్చేటువంటి దానాలలో ఎక్కువ పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది కాబట్టి, ప్లస్ కాల్షియం ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి వాటిలో బైపాస్ పోషకాలు అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి, కాల్షియం అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే వీటికి ఇచ్చే సమీకృత దానా ఈ దశలో ప్రోటీన్లు 17 నుంచి 18% ఉండే విధంగా చూసుకోవాలి. ఈ దానాను పచ్చిమేత ఎండుమేతతో పాటు 18% ప్రోటీన్లు ఉన్నటువంటి సమీకృత దానాను 3 నుంచి 5 కిలోల వరకు అందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమీకృత దానను, అధిక పోషకాలు కలిగిన సమీకృత దానాన్ని దశలో అందిస్తున్నాం కాబట్టి పశువులకి అజీర్తి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమీకృత దానాతో పాటు మనము కొంత సోడాను కూడా లేదా మెగ్నీషియం ఆక్సైడ్ ను కూడా కలిపి పశువుకి అందించాల్సి ఉంటుంది. సో తద్వారా వాటికి ఈ అజీర్తి సమస్య నుంచి మనము కాపాడవచ్చు. అలాగే 2వ దశ మధ్యస్థ దశ, ఇది పీక్ అంటే పూర్తిగా హై ప్రొడ్యూసింగ్ లెవెల్ కి అందిన తర్వాత ఇది మెయింటెనెన్స్ దశ అంటాము. ఈ దశలో మనము అలాగే ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా అధిక పాల ఉత్పత్తి పొందడానికి మనకు మొదటి దశ కంటే మనం కొద్దిగా తక్కువ మాంసకృతులు ఉన్నటువంటి దానాను, అంటే 15 నుంచి 17% మాంసకృతులు ఉన్నటువంటి దానాను మనము అందించాల్సి ఉంటుంది. ఆ చివరి దశలో పాల ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది కాబట్టి మనము చాలా తక్కువ మాంసకృతులు ఉన్నటువంటి దానాను అందియచ్చు. ముఖ్యంగా 13% మాంసకృతులు ఉన్నటువంటి దానాను పచ్చిమేత ఎండుమేతతో పాటు అందించినట్లయితే అది ఎలాగూ తగ్గుముఖం పడుతుంది కాబట్టి పచ్చిమేత ఈ సమీకృత దాన సరిపోతుంది.

0: కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ప్రకటనలు విన్నారు. ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. ఇందులో పార్థిన్యం వల్ల వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యంలో కలిగే నష్టాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. ఇక 7:45 వికసిత్ భారతి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో తిరిగి సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:10 ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో మీరు వింటారు. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో జి దత్తాత్రేయ శర్మ గారు సమర్పించిన సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి ఇదే కార్యక్రమంలో. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు, ఇక 10:00 నుంచి సాయంకాలం 5:00 వరకు వివిధ

భారతీ తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుంచి ప్రసారాలు వింటారు. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమాపేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమాపేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
0: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jarpatondani, ivi dadapu 15 trillion dollarla GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్బంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ప్రతిభకు గ్లోబల్

0: హబ్ గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధాన అంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్టంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్ లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 4 ఉన్నారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 trillion జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్,

0: ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్ లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. పార్థిన్యం మొక్క వల్ల వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యంలో కలిగే నష్టాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు.
1: నమస్కారం. ముందుగా మనం పార్థీనియం, అది మన పొలాల గట్ల మీద, రోడ్డు పక్కన, ఖాళీ ప్రదేశాలలో, కాలువల గట్ల వెంట ఎక్కడ చూసినా తెల్లటి చిన్న పూలతో విస్తారంగా కనిపించే ఒక కలుపు మొక్క. దీనిని మీరు గమనించే ఉంటారు. దీన్నే సాధారణంగా వయ్యారిబామ అని, గాజర్ గడ్డి అని, కాంగ్రెస్ గడ్డి అని, లేదా ఇంగ్లీష్లో పార్థీనియం అని పిలుస్తాం. చూడటానికి చిన్న మొక్కలా కనిపించినా ఇది వ్యవసాయానికి, మన ఆరోగ్యానికి, పశువులకు, పర్యావరణానికి తీవ్రమైనటువంటి సమస్యను కలిగించే ఆక్రమణ జాతి కలుపు మొక్క. మనం ముందుగా ఈరోజు పార్థీనియం అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటి, ముఖ్యంగా దీనిని ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ పార్థీనియం కలుపు మొక్క యొక్క శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టిరోఫోరస్. ఇది యాస్టరేసీ అనే కుటుంబానికి చెందిన మొక్క. దీని ఆకులు క్యారెట్ ఆకులను పోలి ఉంటాయి. సాధారణంగా ఈ మొక్క 1.5 నుండి 2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. మొక్క బాగా కొమ్మలు కలిగి ఉంటుంది. కాండం, ఆకులపై సన్నటి రోమాలు ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా, తెల్లవిగా ఉంటాయి. కాబట్టి మీ పొలం గట్ల వెంబడి, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో ఇటువంటి తెల్లని పూలతో ఉన్న మొక్క కనిపిస్తే అది పార్థీనియం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పార్థీనియం ఎందుకు అంత ప్రమాదకరం? పార్థీనియం అత్యంత వేగంగా వ్యాప్తి చెందడానికి దాని ప్రధాన కారణం దాని యొక్క విత్తనోత్పత్తి సామర్థ్యం. ఒక పార్థీనియం మొక్క నుండి మనకు సుమారుగా 25,000 నుండి 50,000 వరకు కూడా విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విత్తనాలు చాలా తేలికగా ఉండడం వల్ల గాలి, నీరు, వ్యవసాయ పనిముట్లు, వాహనాలు, పశువులు, మనుషుల కదలికల ద్వారా కూడా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరుతాయి. అంతేకాకుండా కోసిన లేదా విరిగిన మొక్క భాగాల నుండి కూడా తిరిగి పెరిగే సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. అందుకే పార్థీనియం అనే మొక్క ఒకసారి ఒక ప్రాంతంలో స్థిరపడితే దాన్ని ఒక్కసారి మందు పిచికారీ చేసో లేదా కలుపు తీసో నియంత్రించడం చాలా కష్టమవుతుంది. ఇది మన ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం కలిగిస్తుంది. కేవలం ఇది ఒక కలుపు మొక్క మాత్రమే కాదు, ఇది ఒక ఆరోగ్య సమస్యగా కూడా మనం పరిగణించాలి. పార్థీనియం మొక్కను తాకడం వలన కొంతమందికి చర్మ ఎలర్జీలు, దద్దుర్లు, ఎగ్జీమా లేదా చర్మ వాపు వంటి సమస్యలు రావచ్చు. దీని పుప్పొడి ద్వారా సున్నితమైన వ్యక్తుల్లో ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీలు మరియు శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. అందువలన పార్థీనియం మొక్కను చేతులతో నేరుగా పీకకుండా గ్లౌజులు లేదా మాస్కులు రెండు కూడా ఉపయోగించి మనం ఆ మొక్కను తీసివేయాలి. ఇది మనుషులకు మాత్రమే కాకుండా పశువులకు కూడా నష్టం కలిగిస్తుంది. పార్థీనియం పశువుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల పశువులలో విష ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున పశువులు పార్థీనియం మేయకుండా చూసుకోవాలి. అందువల్ల పశువులు మేతకు వెళ్లే ప్రదేశాల్లో, రోడ్ల పక్కన ఎక్కడ కూడా పార్థీనియం పెరగకుండా చూసుకున్నట్టయితే

మనం పశువులను కూడా కాపాడుకోవచ్చు. పంటలకు పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తుంది. పార్థినియం మొక్క మన ప్రధాన పంటలతో పోటీ పడుతుంది. నేలలోని పోషకాలు, నీరు, స్థలం కోసం పోటీ పడడంతో పాటు పంట దిగుబడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది విడుదల చేసే కొన్ని రసాయనాలు, అలిలోపతిక్ ఎఫెక్ట్ అంటాము, ఈ వీటి రసాయనాల వల్ల మన పంటకు కూడా లేదా దాని ఇతర మొక్కలకు కూడా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ పార్థినియం వలన స్థానిక మన వృక్షజాలం తగ్గిపోవచ్చు, జీవ వైవిధ్యానికి కూడా నష్టం కలగవచ్చు. అందుకే పార్థినియం కేవలం ఒక కలుపు మొక్క కాకుండా వ్యవసాయానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి సమస్యగా చూడాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం, పార్థినియం అనే కలుపు మొక్కను ఎలా నియంత్రించాలి అనేది తెలుసుకుందాం. ఇది నియంత్రించడానికి ఒక పద్ధతి సరిపోదు. యాంత్రీకరణ పద్ధతులు లేదా వ్యవసాయ పద్ధతులు, రసాయనిక పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, ప్రజల భాగస్వామ్యం, ఇటువంటి అన్ని పద్ధతులు పరిస్థితికి అనుగుణంగా వీటన్నింటినీ కలిపి ఉపయోగించడమే సమగ్రంగా పార్థినియాన్ని మనం ఎదుర్కోవచ్చు. యాంత్రీకరణ లేదా చేతితో తొలగించే పద్ధతి వచ్చేసరికి వర్షాకాలంలో నేల తేమగా ఉన్నప్పుడు ఈ పార్థినియం పూతకు వచ్చే దశ, అంటే సుమారుగా ఇదే సమయం ఆగస్ట్ నెలలో మనకు పార్థినియం పూతకు వచ్చే దశలో వేర్లతో సహా పీకి పక్కకు పారేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా వీటిని పూత లేదా విత్తన దశకు చేరక ముందే వీటిని వేర్లతో సహా తీసేయాలి. అయితే ఈ పార్థినియం తీసేసేటప్పుడు గ్లౌజులు, మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. కేవలం ఒక వ్యక్తి గ్రామంలో ఇలా చేయడం వల్ల సరిపోదు. గ్రామంలో ఉన్న రైతులు, మహిళలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు అందరూ కలిసి సామూహికంగా పార్థినియం తొలగింపు కార్యక్రమాలు చేపడితే ఫలితం బాగుంటుంది. ఇక వ్యవసాయ పద్ధతులు వచ్చేసరికి పొలాల్లో పార్థినియం పెరగకుండా వేగంగా పెరిగే పంటలను సాగు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదాహరణకు జొన్న, బర్సీమ్, సన్హెంప్ వంటి పంటలను ఖాళీ ప్రదేశాల్లో పెంచడం వలన పార్థినియం పెరుగుదలను మనం అణిచివేయచ్చు. ఈ పంటలు పార్థినియాన్ని ఎదుర్కొనే శక్తి కలిగినవి. అంతేకాకుండా కొన్ని ఇతర మొక్కలు, మనకు తంగేడు వంటి మొక్కలు కూడా పార్థినియంను పెరగకుండా నియంత్రిస్తాయి. ఇక రసాయన నియంత్రణ పద్ధతులకు వచ్చేసరికి పంటలు లేని ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి గ్లైఫోసేట్, 2,4-D వంటి కలుపు మందులను ఉపయోగించవచ్చు. అయితే రైతు సోదరులందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, పంటలు ఏ మందునైనా స్వయంగా నిర్ణయించి పిచికారీ చేయకండి. ఏ పంటలోనైనా, ఏ కలుపుపై అయినా, ఏ దశలో ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అనేది ఆ పంట ఆ యొక్క దశను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సిఫార్సులు లేదా లేబుల్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. పంటలు లేని ప్రాంతాల్లో మాత్రమే మనము ఈ నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్స్ అని మనం చెప్పుకున్నటువంటి రసాయనాలు ఉపయోగించి పంటలు లేని ప్రాంతాల్లో మాత్రం పార్థినియంని మనం నివారించవచ్చు. ఇక జీవ నియంత్రణ పద్ధతుల విషయానికి వస్తే, ప్రకృతిని ఉపయోగించి ప్రకృతిని నియంత్రిద్దాం అనే లాగా మనము పార్థినియం ఆకులను తినే జైగోగ్రామా బైకాలరెటా అనే మెక్సికన్ బీటిల్ అని కూడా అంటారు, ఈ పురుగు మనము పార్థినియం మొక్కను విరివిగా తింటుంది. తిని మొక్కను బలహీనపరుస్తుంది. ఈ విధంగా కూడా మనము ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో పార్థినియం మొక్కలను మనము నియంత్రించవచ్చు. పార్థినియం వ్యర్థాలను సురక్షితంగా తీసివేయాలి. పార్థినియం తొలగించిన వెంటనే దాన్ని రోడ్డు పక్కలను, కాలువలను పారేయకండి. వీటిని మళ్ళీ అలా పారేయడం వల్ల విత్తనాలు వ్యాప్తి చెంది అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా కూడా వీటిని ఒక గుంతలోనో మట్టితోట కప్పిపెట్టి కంపోస్ట్ తయారు చేసుకోవడం వల్ల మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి పార్థినియం మొక్కలను బహిరంగంగా కూడా కాల్చడం మంచిది కాదు. ఇది కాల్చడం వలన ఆ గాలి నుండి కూడా ఎలర్జీలు అవి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. పార్థినియంను ప్రభుత్వము లేదా వ్యవసాయ శాఖ ఒకటే పూర్తిగా నియంత్రించలేదు. ప్రతి ఒక్క రైతు, ప్రతి గ్రామం మరియు ప్రతి పాఠశాల విద్యార్థులు, ప్రతి స్థానిక సంస్థ అందరూ కూడా భాగస్వామ్యమై మనం పార్థినియంను నివారించుకోవచ్చు. మన గ్రామంలో పార్థినియం గమనిస్తే గుర్తించండి, అందరికీ సమాచారం ఇవ్వండి, పూతకు ముందే తొలగించి సురక్షితంగా వాటిని పారవేయండి. పార్థినియం ఉన్న ప్రదేశాల్లో వాహనాలు, వ్యవసాయ పనిముట్లు, ఆ పనిముట్లకు ఈ విత్తనాలు అంటుకొని వేరే

0: ప్రాంతాలకు వెళ్లే ఆస్కారం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, పాఠశాల విద్యార్థులు అందరూ నెలకు ఒకసారి ఈ పార్థీనియం తొలగింపు కార్యక్రమం చేసినట్టయితే పూర్తిగా ఈ పార్థీనియంను నియంత్రణలోకి తీసుకురావచ్చు. కాబట్టి రైతు సోదరులారా, చివరిగా ఈ 5 మాటలు గుర్తుంచుకోండి. మొదటిది పార్థీనియంను గుర్తించండి. రెండవది పూత విత్తన దశకు చేరనివ్వకుండా తీసివేయాలి. మూడవది ఆ తీసివేసేటప్పుడు గ్లౌజులు, మాస్కులు ఉపయోగించండి. నాలుగవది అన్ని పద్ధతులు కలిపి వాడండి, అంటే యాంత్రీకరణ పద్ధతి, వ్యవసాయ పద్ధతులు, రసాయన పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు అన్నీ కలిపి వాడాలి. ఐదవది ఒక రైతు మాత్రమే కాదు, మొత్తం గ్రామం అందరూ కలిసి పనిచేస్తేనే పార్థీనియం నియంత్రణ అనేది మనకు వీలవుతుంది. ఇది మన పంటలను కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన పశువులను, నేలను, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మనందరము కలిసి ఈ పూతకు ముందే పార్థీనియంను తొలగిద్దాం, విత్తన వ్యాప్తిని అడ్డుకుందాం, సమగ్రంగా యాజమాన్య పద్ధతులు పాటించి మన గ్రామాలను, మన ప్రదేశాలను అన్నింటినీ కూడా పార్థీనియం రహిత గ్రామాలుగా మార్చుదాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పద్ధతులు పాటించి పార్థీనియంను నియంత్రించుకుందాం. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు పార్థీనియం మొక్క వల్ల వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యంలో కలిగే నష్టాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి, సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత కనిష్టంగా 24 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 85 నుంచి 88% మరియు మధ్యాహ్నం 62 నుంచి 71% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మార్కెట్ ధరలు వింటారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందించిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు కొమ్ము రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 20,300 రూపాయలు, కనిష్ట ధర 9,011 రూపాయలు, మోడల్ ధర 15,500 రూపాయలు. పసుపు గోల రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 15,560 రూపాయలు, కనిష్ట ధర 10,000 రూపాయలు, మోడల్ ధర 14,222 రూపాయలు. పసుపు చూర రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 13,239 రూపాయలు, కనిష్ట ధర 8,200 రూపాయలు, మోడల్ ధర 11,500 రూపాయలు. చివరిగా హైబ్రిడ్ మొక్కజొన్న క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట, కనిష్ట ఇంకా మోడల్ ధరలు 1,465 రూపాయలు. ఇంతవరకు మీరు మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పాలు మరియు పాల వినియోగం ఇంకా కల్తీ నియంత్రణ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సహాయ ఆచార్యులు బి అమల గారు తెలియజేసిన వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. మన భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి వినియోగాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. మన భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా నిలిచిపోయింది. సో దాదాపుగా 239.3 మిలియన్ టన్నుల పాలు 2023 నుంచి 2024 వరకు మనం చూడొచ్చు. మరియు 2024-25 సంవత్సరం చూసుకున్నట్టయితే ఉత్పత్తి కొంచెం పెరిగినట్టు మనం గమనించవచ్చు. 247.87 మిలియన్ టన్స్ ఉత్పత్తి జరిగింది. సో దీనితో పాటు మనము ఇంకొకటి గమనించాల్సిన విషయం

ఏంటంటే, సగటున ఒక వ్యక్తికి మన భారతదేశంలో అందుబాటులో ఉన్న పాల పరిమాణం చూసుకున్నట్లయితే, ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ప్రకారం 471 గ్రాములు ఒక రోజుకి ఒక మనిషికి అందుతున్నాయి. అదేవిధంగా 2024-25కు చూసుకున్నట్టయితే ఈ పాల అందుబాటు పరిమాణం మరింతగా పెరిగింది. అది వచ్చేసి 485 గ్రాములు ఒక రోజుకి ఒక మనిషికి లభ్యం జరుగుతుంది. ఈ పాల ఉత్పత్తి అధికంగా ఉన్న మన భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, తర్వాత రాజస్థాను, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అధికంగా పాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది మనకొచ్చిన 2023-24 నివేదిక ప్రకారం సూచిస్తున్నారు. అదేవిధంగా పాల ఉత్పత్తిలో సుమారుగా 35% ప్రాసెసింగ్ ద్వారా వేరువేరు విలువ జోడించిన పాల ఉత్పత్తుల తయారులో వాడుతున్నారు. అదేవిధంగా మన తెలంగాణ ఉత్పత్తి చూసుకుంటే దాదాపు ప్రతి వ్యక్తికి లభించే పాల పరిమాణం 425 గ్రాములు ఒక రోజు ఒక మనిషికి లభ్యమగును. ఇది 2024-25 నివేదిక ప్రకారం మనం చూసుకుంటే ఆ సంఖ్య వస్తుంది. అదేవిధంగా మొత్తం ప్రొడక్షన్ చూసుకున్నట్టయితే మనము 5.84 మిలియన్ మెట్రిక్ టన్స్, ఇది కూడా 2023-24 నివేదిక ప్రకారం వెలువరించబడింది. సో దీనితో పోలిస్తే మన తెలంగాణ కూడా చాలా అత్యధికంగా అతి వేగంతో అభివృద్ధి చెందుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల డైరీ అభివృద్ధి కార్యక్రమాలు, సహకార పాల సంఘాలు, సబ్సిడీలు మరియు పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుతో ఈ రంగాన్ని బాగా ప్రోత్సహిస్తుందని తెలుస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం పాలు మరియు పాల ఉత్పత్తుల పోషక విలువలను చూద్దాం. సో పాలు, పాల ఉత్పత్తులు మనకు దాదాపు అన్ని రకాలు మనం చూసుకున్నట్టయితే పాలలో కూడా పాశ్చరైజ్డ్, హోల్ మిల్క్, టోనుడ్ మిల్క్, డబుల్ టోనుడ్ మిల్క్ అనేవి లభ్యం అవుతున్నాయి మార్కెట్ లో. అదేవిధంగా పాల ఉత్పత్తులనగా పన్నీరు, చీజ్ మరి వివిధ స్వీట్ వస్తువులు, పాల తయారీ విలువ ఆధారిత వస్తువులు కూడా ఉత్పత్తి జరుగుతుంది. సో ముఖ్యంగా మనం పాలలో చూసుకున్నట్టయితే నీరు శాతం ఉంటుంది మరియు దానిలో ఉన్న టోటల్ సాలిడ్స్ అంటాం మనము. సో అది ఈ రెండు రకాల కాంపోనెంట్స్ అనేది పాలలో ఉంటుంది. సో పాలులో మనకు నీళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్ సాలిడ్స్లో మనం చూసినట్టయితే మనకు దాంట్లో ఫ్యాట్, కొవ్వు పదార్థాలు ఉంటాయి, అలాగే సాలిడ్ నాట్ ఫ్యాట్ అంటాం వాటిని. సో కొవ్వు కాకుండా మిగిలిన పదార్థాలు ఉంటాయి. కొవ్వులో చూసుకున్నట్టయితే వాటిలో మనకు ట్రూ ఫ్యాట్లని ఉంటాయి, దాంట్లో మనకు ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ అనేది మరియు కారోటినాయిడ్, వైటమిన్లు ఏడిఈకే వైటమిన్లు కూడా ఉంటాయి దాంట్లో. మరి ఇంకొక సాలిడ్ నాన్ ఫ్యాట్ చూసుకున్నట్టయితే దాంట్లో ఉండే మిల్క్ షుగర్ అంటాం మనం దాన్ని, లాక్టోజ్ అనే కాంపోనెంట్ ఉంటుంది. లాక్టోజ్, నైట్రోజీనస్ సబ్స్టాన్సెస్ అంటే ఏవైతే ప్రోటీను, నాన్ ప్రోటీను అనే పదార్థాలు, ముఖ్యంగా పాలలో చూసుకున్నట్టయితే కేసిన్ అంటాము, ముఖ్యమైన ప్రోటీన్ ఇది ముఖ్యంగా పాలలో లభిస్తుంది. మరియు వే ప్రోటీన్స్ అంటాము, దానిలో లాక్టో అల్బ్యూమిన్, లాక్టో గ్లోబ్యులిన్ అనేవి కూడా లభ్యమవుతాయి. మరి ఇదే కాకుండా మనకు మినరల్ మ్యాటర్ అంటే మనము ఖనిజ లవణాలు ఏదైతే ఉన్నాయో, ఫాస్ఫేట్, సిట్రేట్స్, క్లోరైడ్, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ కూడా లభ్యమవడం జరుగుతుంది. ఇంకా అదర కాంపౌండ్స్ చూసుకున్నట్లయితే మనము పిగ్మెంట్స్ అంటాం. పిగ్మెంట్స్ ఏవైతే కొన్ని డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉంటాయి, అదే కాక మరియు వైటమిన్స్, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా లభ్యమవుతాయి. మరియు వివిధ రకాల ఎంజైమ్లు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా పాలలో ఉంటుంది. సో ఇది మనకు పాలలో ఏదైతే ఉన్నాయో, పాలు లిక్విడ్ మిల్క్ అంటాము. సో వాటి యొక్క కాంపోజిషన్ ఇది. మరియు మిగతాది చూసుకున్నట్టయితే పాలు మనకు నేను చెప్పినట్టు హోల్ మిల్క్ అంటాం, సంపూర్ణ పాలు హోల్ మిల్క్. టోనుడ్ మిల్క్ అయితే దాంట్లో ఫ్యాట్, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అలా వివిధ రకాల పాలు వచ్చేసి వివిధ రకాల పోషక విలువలు, వాటి పరిమాణాలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి పాలను బట్టి, పాల రకాలను బట్టి. సో పాలు ఒక సంపూర్ణ పోషకాహారంగా పరిగణించబడతాయి.
మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్, మినరల్ అన్నీ కూడా

పాల ద్వారా లభిస్తాయి. ఇవి ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి ఎంతో అవసరపడతాయి. మనం చూసుకున్నట్టయితే 100 ml పాలలో 60 నుంచి 90% 90 కెలరీలు, 3 నుంచి 6.5 గ్రాముల కొవ్వు పదార్థాలు, 4 నుంచి 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు అనగా షుగరు, లాక్టోజు, కాల్షియం వచ్చేసి 120 మిల్లీగ్రాములు, వైటమిన్ బి కాంప్లెక్స్లు, డీలు అన్ని దీంట్లో ఉంటాయి. సో దీనిలో చూసుకున్నట్టయితే పాలు సంపూర్ణ పోషకాహారంగా పరిగణించబడతాయి, ఎందుకంటే బయాలజికల్ వాల్యూ ఈ పాలలో చాలా ఎక్కువగా ఉంటుంది, 90 పైన ఉంటుంది. సో అందుకే మనం తీసుకున్న పాలలో ఉండే ప్రోటీను, కాల్షియం, ఏవైతే తదితరల పోషకాలు ఉన్నాయో అవి మన శరీరానికి వంటబడతాయి. అందుకే పాలను సంపూర్ణ పోషకాహారంగా పరిగణించబడతాయి. ఈ పోషక విలువలు వివిధ పాలలో, నేను చెప్పినట్టు పాశ్చరైజ్డ్ మిల్క్, స్టెరిలైజ్డ్ మిల్క్, యుహెచ్డి మిల్క్, సో వాటిలో వేరువేరుగా ఉంటాయి. పాల ఉత్పత్తులు అనగా పెరుగు, వెన్న, నెయ్యి, క్రీము, పన్నీరు, చీజు, కండెన్స్డ్ మిల్క్ వంటి వాటిలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి కూడా శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ప్రోబయాటిక్ మిల్క్ మరియు యోగర్ట్ అంటే పెరుగు వంటి పదార్థాల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన జీర్ణక్రియని మెరుగుపరచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి, విటమిన్ల ఉత్పత్తికి కూడా సహకరిస్తాయి, మరియు యాంటీబయాటిక్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిస్తాయి. నెయ్యి వంటి పదార్థాలు శక్తిని అందించడమే కాకుండా మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. పన్నీరు, చీజు మరియు అధిక ప్రోటీన్ కలిగిన పాల ఉత్పత్తులు, కొవ్వులు మరియు అనేక రకాల అమైనో యాసిడ్లు ఉండడం వల్ల అవి కూడా మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి మరియు శక్తిని ఇస్తాయి. ఇప్పుడు మనం పాలలో సాధారణంగా కలిపే కల్తీ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. పాలు మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్య భాగం. కొంతమంది వారి లాభం కోసం పాలలో వివిధ రకాల కల్తీ పదార్థాలను కలుపుతున్నారు. పాలలో కలిపే సాధారణ కల్తీ పదార్థాలు ఏంటంటే మామూలుగా నీరు, స్టార్చ్, యూరియా, డిటర్జెంట్, సింథటిక్ మిల్క్, ఇవన్నీ కూడా మనము సాధారణ కల్తీ పదార్థాలు పాలలో చూస్తూ ఉంటాం. ఈ పాలలో ఉండే కల్తీ పదార్థాల వలన కలిగే నష్టాలేంటి ముందుగా అవి తెలుసుకుందాం. మనం జీర్ణక్రియ సమస్యలు, వాంతులు, విరేచనాలు, కిడ్నీ మరియు కాలేయ సమస్యలు, పిల్లల్లో పోషకాహార లోపం మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలనేవి ఎదురవుతాయి. కల్తీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా మనము పాలను తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మకమైన బ్రాండ్ పాలు మాత్రమే వాడాలి. ఈ రోజుల్లో అధికంగా లభ్యమయ్యేవి ప్యాకేజ్డ్ పాలు కాబట్టి, సో మనకు నమ్మకమైన బ్రాండ్ పాలు మాత్రం వాడితే మంచిది. సీలు ఉన్న ప్యాకెట్ మాత్రమే వాడాలి. సీల్ ఓపెన్ చేసిన ప్యాకెట్లు వాడితే అది ఒక రకంగా బ్యాక్టీరియా కంటామినేషన్ జరగవచ్చు. దానివల్ల ఎప్పుడైనా మనం సీల్ ఉన్న ప్యాకెట్ ని మాత్రమే వాడాలి. ప్యాకేజ్ లేబుల్ను కూడా చదవడం మంచిది. మరియు పాలని మనం వాడినప్పుడు పాల రంగు మరియు వాసన కూడా గమనించడం వంటివి చేయాలి. ఇప్పుడు పాలలో కల్తీని పరీక్షించే సరళమైన పద్ధతులు ఏవో చూసుకుందాం మనం. సో పాలలో నీరు కలపడం. సో నీరు కలిపితే మనం కనిపెట్టే పద్ధతి ఎలా కనిపెట్టాలి, నీరు కలిపారు పాలలో అని చెప్పి చూసుకుంటే లాక్టోమీటర్ను ఉపయోగించవచ్చు, లేదా మామూలు పద్ధతిలో పాలను ఒక బిందువుగా ఒక ప్లేట్లో వేసేసి వాటి ప్రవాహాన్ని బట్టి మీరు నీళ్లు కలిపారా లేదా తెలుసుకోవచ్చు. వాటిలో నీళ్లు కలిపితే ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది, లేదు అంటే ప్రవాహం చాలా నెమ్మదిగా జరుగుతుంది. దాన్ని బట్టి మనకు పాలలో నీళ్లు కలిపారా లేదా అనేది తెలుస్తుంది. ఇంకొకటి, మరిగించిన పాలపై ఏర్పడిన పొర, ఫ్యాట్ పొర, దాన్ని గమనించినట్లయితే కూడా మనకు పాలను నీళ్లు కలిపారా లేదా అనేది తెలుస్తుంది. పాలు మరిగించి కాసేపు అలా ఉంచిన తర్వాత దాంట్లో పైన దట్టమైన పొర వస్తే మంచి నాణ్యత గల పాలు అని గుర్తించవచ్చు. పాలలో ఇంకొక రకమైన కల్తీ పదార్థం అంటే స్టార్చ్ అంటాం మనం, ఏదైనా పిండి పదార్థం. ఇది కలిపితే మనము 1-2 చుక్కల అయోడిన్ ద్రావణం కలిపితే నీలం రంగు వస్తుంది. అది వచ్చినచో మనకు పాలలో స్టార్చ్ ఉందని అర్థం. లేదు నార్మల్ రంగులో ఉంది అని అంటే

అది కాళ్ళలో స్టార్చ్ వేయలేదని అర్థం. ఇంకొకటి, సో ఈ రోజుల్లో మనం చూస్తుంటాము ఈ కల్తీలో ముఖ్యంగా యూరియా కలుపుతున్నారు పాలలో. సో ఇది ఎలా కనుగొనాలి మనం యూరియా కలిపిన పాలు అంటే, మనం పాలు ఎప్పుడైతే కాచుతామో దాంట్లో విపరీతమైన చాలా అసహ్యకరమైన వాసన వస్తుంది, దానిని బట్టి మనకు పాలలో యూరియా కలిపారని తెలుస్తుంది. ఇంకొకటి, మనకు డిటర్జెంట్ అని చూసాము పాల మీద, మనం ఎప్పుడైతే పాలు బాగా మరిగించి పెడతామో దాంట్లో ఎక్కువగా నురగ వస్తే, చాలా ఎక్కువగా నురగ వచ్చినట్లయితే దానిలో సబ్బు లేదా డిటర్జెంట్ కలిపారని తెలుసుకోవచ్చు. సో ఇవి కల్తీని పరీక్షించే కొన్ని పద్ధతులు, మనం ఇంట్లో కూడా ఉపయోగించే చిన్న చిన్న పద్ధతులు. వీటి ద్వారా మనం పాలలో ఏ రకంగా ఎంత మోతాదులో కల్తీ జరిగిందని తెలుసుకోవచ్చు. చివరిగా మనము పాల పదార్థాల ప్యాకేజింగ్ మరియు నిలువ పద్ధతులు, ఎంతకాలం నిలువ ఉంటాయి, వీటి గురించి చర్చిద్దాం. మార్కెట్లో మనం చూసినట్లయితే ప్యాశ్చరైజ్డ్ మిల్క్, స్టెరిలైజ్డ్ మిల్క్, UHT మిల్క్, అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్డ్ పాలు ప్యాకేజింగ్ నీట్గా చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండడం జరుగుతుంది. యూహెచ్డి పాలు ప్రాసెసింగ్ చాలా ఎక్కువ టెంపరేచర్లో జరుగుతుంది, అందుకని వాటిలో ఉండే బ్యాక్టీరియా, ఏదైనా సూక్ష్మజీవులు అవన్నీ తొలగించడం జరుగుతుంది. దాని ద్వారా యూహెచ్డి మిల్క్ మనకు ప్యాకెట్ పైన కొన్ని నెలలు వాళ్ళు మనకు ఎక్స్పైరీ ఇస్తుంటారు. కొన్ని నెలలు అంటే దాదాపుగా 3 నెలల వరకు అది నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం చూసినట్టయితే యూహెచ్డి మిల్క్ 90 రోజులు, 90 డేస్ యూహెచ్డి మిల్క్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో దీనిని నిల్వ ఉంచడానికి వాళ్ళు వివిధ రకాల ప్యాకేజింగ్ మెటీరియల్ని యూజ్ చేస్తారు. పేపర్ బోర్డు, అల్యూమినియం, పాలిథలిన్ వంటి ప్యాకేజింగ్ ఫిల్మ్స్ని ఉపయోగించి ప్యాకేజింగ్ చేయడం జరుగుతుంది. వివిధ అసెప్టిక్ కాటన్లలో ప్యాక్ చేస్తారు. సో దీని నిల్వ కాలం కూడా చాలా నెలల వరకు ఉంటుంది. సో ఈ ప్యాకేజింగ్ మెటీరియల్స్ గాలిని, వెలుతురును, ఆక్సిజన్ను, తేమను లోపలికి అనుమతించకుండా ఉంటాయి. ఫ్రెష్ పాలు అనగా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో డైలీ, ఆ ఫ్రెష్ పాలు సాధారణంగా ప్లాస్టిక్ బాటిల్స్, పెట్టు బాటిల్స్ అంటాం, లేదా LDPE, LLDPE అనే ప్యాకేజింగ్ పౌచులలో నింపుతారు. ఇవి కొంచెం తక్కువగా వేడి చేయడం వలన ఈ పాలు ఒక రోజు నుంచి వారం రోజుల మాత్రమే నిల్వ ఉంచవచ్చు. క్రీము, బట్టరు వంటి వాటికి గ్రీజ్ రెసిస్టెంట్ లాంటి ప్యాకేజింగ్ను వాడుతున్నారు, ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని గ్రీజ్ రెసిస్టెంట్ లాంటి ప్యాకేజీలను వాడడం తప్పనిసరి. కల్చర్డ్ ప్రోడక్ట్స్ అనగా ముందు చెప్పిన విధంగా మనము పెరుగు, యోగర్ట్, ప్రోబయాటిక్ మిల్క్లను, వీటిని మనకు CO2 గ్యాస్ మరియు N2 గ్యాస్ వినియోగించి మ్యాప్, మాడిఫైడ్ అట్మాస్ఫెరిక్ ప్యాకేజింగ్ వంటి పద్ధతులలో వీటిని నిల్వ ఉంచుతారు ఎక్కువ కాలంగా. ఫ్రెష్ ప్యాశ్చరైజ్డ్ మిల్క్, దీని నిల్వ కాలం వచ్చేసి 10 నుంచి 14 రోజులు. మనము 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచినట్లయితే UHT మిల్క్ మనము ముందు చెప్పుకున్నట్టుగా ఇది మామూలుగా 3 నుంచి 6 నెలలు రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచవచ్చు. కానీ ఇది ఓపెన్ చేయకుండా ఉంచినట్టయితే మీకు 6 నెలల నిల్వ కాలం ఉంటుంది. ఓపెన్ చేసినట్లయితే మనము 5 నుంచి 10 రోజుల వరకు దాన్ని వాడాలి. యోగర్ట్, పెరుగు వంటి పదార్థాలు, వీటికి కూడా 4 నుంచి 6 వారాలు నిల్వ కాలం ఉంటుంది, ఎందుకంటే మనం చూసినట్లయితే పెరుగు గానీ యోగర్ట్ గానీ వీటిల్లో ఉండే ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రిజర్వేటివ్ గా పనిచేసి నిల్వ కాలంను పెంచుతుంది. అదే రకంగా బట్టర్ చూసినట్లయితే మనకు సాల్టెడ్ బట్టర్ ఉంటుంది, అన్సాల్టెడ్ బట్టర్ ఉంటుంది. 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు మనము సాల్టెడ్ బట్టర్ని 4 వారాలు, అన్సాల్టెడ్ బట్టర్ని 2 నుంచి 3 వారాలు నిల్వ ఉంచుకోవచ్చు. చీజ్లో కూడా మనకు 2 రకాలు చూడవచ్చు, ముఖ్యంగా హార్డ్ చీజ్ అని, సాఫ్ట్ చీజ్ అని. హార్డ్ చీజ్ అయితే తక్కువ తేమ శాతం ఉండడం వల్ల కొన్ని నెలల పాటు మనం దీన్ని నిల్వ ఉంచవచ్చు, మరియు సాఫ్ట్ చీజ్ వీటిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల 1 నుంచి 2 వారాలు మాత్రమే వీటిని నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.

0: పాలు మరియు పాల వినియోగం ఇంకా కల్తీ నియంత్రణ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సహాయ ఆచార్యులు బి అమలగారు తెలియజేసిన
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్ కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్ గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
3: ధన్యవాదాలండి.
2: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ది కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
2: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి గాని ఇంకా ఇతర పథకాలు గాని ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
3: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్ కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదికంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000 పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000 పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధులను జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
2: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
3: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వడం జరిగింది.
2: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
3: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
2: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నా.
3: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం

0: లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
1: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
0: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి. ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
1: శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు ఇచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
0: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలేంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినో సూపర్ ఎలినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినో.
1: సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గర కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
0: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
1: సార్, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలు వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాలు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది, ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తా ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లపైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు, దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం.

0: ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేట. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటే పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, రెండుసార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి, మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఎంటర్ అవటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని ఒక టన్నుకు వచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారా అని వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకుని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్ లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు ఇది వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా, అంటే ఒక కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్ చివరిగా మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డులు పాత్ర, ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి. అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తా ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉంది. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్ కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఈనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఈ ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఈ ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తాం. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి, అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకుని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది ఏ మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టమ్ లో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డులన్నింటికి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. యాసా ఖండంలోనే ఒక పేరున్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి, లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:52. శ్రోతలు, ఇప్పుడు మీరు వింటారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని.

ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా దృశ్యం సినిమా నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కోరుట్ల రామ్నగర్ నుంచి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, శ్రీవేణి, రాఘవచారి, సూర్యకళ, భాగ్య, భార్గవ్ మరి వీరందరి కోసం దృశ్యం సినిమా నుంచి కార్తీక్ కల్పించిన ఈ పాట విందాం.

0: దృశ్యం సినిమా నుంచి పాటు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీలవాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
9: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
10: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
9: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
10: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
9: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
9: సెల్ 9032323258.
0: ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ లో ఈనాటి అభిరుచి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి.

గోపాలుడు భూపాలుడు చిత్ర నుంచి పాట విన్నారు. ఈ పాటను కోరుకుని శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసిరామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భూమిక, శివకృష్ణ దీప్తి, హన్సిని మహాన్ కృష్ణ, భిక్షపతి సంధ్యారాణి. మరి పాట విన్నారు కదండి. పాటకు సంగీతం ఎస్పి కోదండపాణి, గానం ఘంటసాల యజ్జానికి ఆలపించింది. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.

ఈ నెల 25వ తేదీ అంటే రేపు మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా, మూతబిందు, చూపు తగ్గటం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.

అలాగే ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వయస్సు పైబడి పళ్లు లేని వారికి ఇంప్లాంట్స్ అవసరం గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రవంతి చిద్రవార్ గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు.

అలాగే ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: మన FM కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని వివరణల తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో అల్లుడా మజాక చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వీరు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుంచి రజనీ జయ విష్ణువర్ధన్, రాహుల్ రమ్య గంగాధర్, భాగ్యవీర్ నారాయణ. మరి వీరందరి కోసం ఈ పాట

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో ఆకాశవాణి నిజామాబాద్.
4: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666.

చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్. విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో వరకట్నం చిత్రం నుంచి పాటను వినిపి ఏదైనా ఒక మంచి పాటను తప్పక వినిపించండి అని ఉత్తరం రాశారు. వీరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుంచి అభిమాన శ్రోతలు శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్ హనుమన్లు, హరీష్, అరుణ్, అరుణాచారి, అజయ్, అర్ధంచారి, శ్రీకాంత్చారి, శ్రీనివాస్చారి, సన్ని మరి వీరందరి కోసం ఈ పాట.

0: ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విందాం. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం, ఆ తర్వాత జానపద గీతాలు విందాం.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: ప్రకటనలు విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు విందాం జానపద గీతం.

0: శ్రుతులు జానపద గీతాన్ని విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ అని అయ్యారు మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం జానపద సంగీతం. ఇప్పుడు కార్యక్రమంలో తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.

0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో మరో జానపద గీతాన్ని విందాం.

0: ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:00
1: ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే ప్రియాంక అరోడా.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. ఆనంద భైరవి చిత్ర నుంచి శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఐఆర్ మొబైల్ యాప్ లో అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆత్మీయుల చిత్ర నుంచి ఈ గీతాన్ని.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించారు. చిత్రం అడవి రాముడు చిత్రం నుంచి పాట విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి అగ్గి బరాటా చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని. మీరు ఈ పాటకు ముందు విన్న పాట అంతులేని కథా చిత్రంలోది, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, ఎస్ జానకి గానం. ఇప్పుడు విన్న పాట ఆత్మగౌరవం చిత్రంలోది. ఇప్పుడు వినండి అక్బర్ సలీం అడార్కలీ చిత్రం నుంచి ఈ గీతాన్ని.

శ్రోతులు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. చివరగా విందాం భాగ్యచక్రం చిత్రం నుంచి ఈ పాటను.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.